శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబు

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కర

0: ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీ కె. రామకృష్ణ.
1: చీమ కుట్టనేని చివుకు మనిపించును. చీమ ఎంత దాని జీవమెంత. చీమ వంటి వారి సృష్టిలో నెరుగరా విశ్వదాభిరామ వినురవీమ. చిన్న చీమ కుట్టితే ఆ కాటుకు ప్రాణం చివుకుమంటుంది. ఆ చీమలాంటి మానవులు లోకములో ఉండడాన్ని గమనించి మసలుకోవాలి అంటున్నాడు వేమన మహాకవి. ఆకారాన్ని చూచి విలువ కట్టరాదు. వారి శక్తి సంస్కృతి ముఖ్యం అన్నది వేమన వాదం. చిన్నదానికి శక్తి తక్కువని ఆకారాన్ని చూచి నిర్ణయించడం మంచిది కాదు. ఎదుటి వారి శక్తి గుర్తించి మసలుకోవాలన్నది కవి సూచన. కంతిరీగ కూడా ఆకారంలో చిన్నదైనా దాని శక్తి అపారం. ఎంతటి మానవుడినైనా బాధ పెట్టగల శక్తి దానికి ఉన్నది మరి. కనుక ఆకారం మాత్రమే శక్తిని గుర్తించడానికి సాధనం కాకూడదు. ఇమ్ముగా చదువుని నోరును, అమ్మాయిని పిలిచి అన్నమడుగని నోరున్, తమ్ముల విలువని నోరును, కుమ్మరి మను ద్రవ్యనట్టి గుంటరసుమతి. సక్రమంగా విద్యాభ్యాసం చేయని, స్పష్టంగా ఎలా పలకాలో అలా పలుకొక సాగే చదువు. అమ్మ అంటూ ఆప్యాయంగా తల్లిని పిలిచి అన్నం పెట్టమని అడుగని నోరు, సోదరులను ఆప్యాయంగా అనురాగంతో పిలవని నోరు, కుమ్మరివాడు కుండలు చేయుటకు మట్టి కోసం తురువిన గొయ్యి వంటిదని శతకకారుని భావన. కనుక పలుకవలసిన విధానములు శబ్దాన్ని పలుకుతూ చదవడం జరగాలి. ఎందుకు నోరు ఉపకరించాలి. అమ్మను అన్నం అడిగే సమయంలో అమ్మా అని పిలిచి తన కోరికను తల్లికి తెలియజేయాలి. సోదరులను ఆప్యాయంగా అన్నా అని, తమ్ముడు అని నోరారా పిలవాలి. ఈ మూడు పనులు చేయని నోరు కుమ్మరివాడు కుండలకని త్రవ్విన గుంటతో సమానమై ఎందుకు పనికిరానిదవుతుంది. కనుక నోటితో స్పష్టమైన ఉచ్చారణతో చదవాలి. అమ్మ అంటూ ప్రేమతో తల్లిని అన్నం పెట్టమని అడగాలి. తోబుట్టువులను వారిని వరుసపెట్టి పిలవాలి. ఈ మూడు పనులు సక్రమంగా చేసి నోటిని సార్థకం చేసుకోవాలన్నది కవి హితవు. ఉరుగణవంతుడుండు తనకొండ పకారము చేయునప్పుడు పరహితమేయునచ్చు ఒక పట్టున నయనను కీడు చేయగా ఎరుగడు. నిక్కమే కదా అదిట్లన కవ్వము బట్టి ఎంతయున్ తరువగజొచ్చినన్ పెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా. సద్గుణాకరులైన మహానుభావులు అపకారికి కూడా ఉపకారమే చేయుదురని కవి భావన. సద్గుణవంతుడు ఇతరులను ఎంతగా కష్టపెట్టినా వారికి ఉపకారమే చేయును గాని అపకారం తలపెట్టడు. కవ్వంతో తీవ్రంగా చిలుకుతున్న పెరుగు మెత్తటి వెన్ననే ఇస్తూ ఉంది. ఈ పద్యంలో గుణవంతుని స్వభావం ఎంత ఉదాత్తంగా ఉంటుందో తెలియజేస్తున్నాడు శతకర్త. అందుకు ఉపమానంగా చెప్పబడిన పెరుగు తనను తీవ్రంగా మర్దించిన వారికి సైతం వారికి ఉపయోగపడే పదార్థమైన నేతినే ఇచ్చుతున్నదని చెప్పుటతో కవి ఉత్తమల స్వభావమును శ్లాఘిస్తున్నాడు. తన దేశంబు స్వభాష నైజ మతమునే అస్మత్ సదాచారముల్ తన దేహాత్మల ఎత్తరంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనవ్యాప్తికి సాధనంబులగు సత్కార్యములను చేయగా అనువవు బుద్ధి యసంగుమీ ప్రజకు దేవా భక్త చింతామణి. వడ్డాది సుబ్బరాయ కవి వరసించిన పద్యమిది. భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే చింతామణి అయిన ఓ స్వామి, ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తారో అలాగే తన దేశాన్ని తన భాషను మతాన్ని ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు వాటి ఔన్నత్యానికి సాధనములైన మంచి పనులు చేయదగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు.

0: తన పట్ల తాను ప్రదర్శించుతున్న అభిమానాన్ని జన్మభూమిపైన, మాతృభాష పైన, మత ఆచారాల పట్ల ప్రదర్శించేందుకు తగిన కృషి చేయడానికి ప్రజవాళికి శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటున్నాడు కవి. ఇలాంటి భావంతో ప్రజావళి ఉన్నప్పుడే దేశం అభ్యుదయ పదములు పయనిస్తుంది.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కె. రామకృష్ణ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు కార్యక్రమం వింటారు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వర్మీ కంపోస్ట్ ప్రాముఖ్యత, తయారీ విధానం, అట్లే పండ్ల తోటలలో కంచె పంటగా శ్రీగంధం సాగు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

వర్మీ కంపోస్ట్ ప్రాముఖ్యత, తయారీ విధానం అన్న విషయానికి వస్తే, వానపాములు నేలను సహజ పద్ధతిలో సారవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతులకు సహజ మిత్రులుగా చెప్పవచ్చు. వానపాములు సహజంగా తేమగల నేలల్లో బొరీలు చేసుకొని భూమిలోని సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని సారవంతమైన మట్టిని విసర్జిస్తాయి. ఈ విసర్జిత పదార్థాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానం ఏ విధంగా అంటే, మొదట అనుకూలమైన పరిమాణంలో బెడ్లు నిర్మించుకొని బెడ్ అడుగు భాగంలో కాంక్రీట్ తప్పనిసరిగా వేసుకోవాలి, లేకపోతే వానపాములు భూమిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బెడ్లపైన అధిక సూర్యరశ్మి వర్షం పడకుండా పైకప్పు నిర్మించుకోవాలి. తర్వాత వివిధ రకాల పంట వ్యర్థాలను, పశువుల ఎరువును సేకరించి పెట్టుకోవాలి. బెడ్ అడుగు భాగంలో ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి ఆకులు, చెరకు ఆకులు, అరటి ఆకులు వంటి వ్యర్థాలను వేసుకోవచ్చు. తర్వాత పూర్తిగా కుళ్ళిన పశువుల పేడను వేసుకోవాలి. తర్వాత పంట పొలాల్లోని కూరగాయల వ్యర్థాలను చెత్త చెదారం వేసుకుని 2 వారాల పాటు పాక్షికంగా పెట్టి నీరు చల్లుకోవాలి. బెడ్లలో 30-40% తేమ ఉండేలా చూసుకోవాలి. తర్వాత నాణ్యమైన వానపాములను సేకరించి చదరపు మీటరు విస్తీర్ణానికి 1500 నుండి 2000 వరకు వదులుకోవచ్చు. వానపాములు వదిలిన తర్వాత తేమ శాతం తగ్గకుండా నీరు చల్లుతూ ఉండాలి. తేమ తొందరగా ఆరిపోకుండా బెడ్ పైన పాత గోనె సంచులతో కప్పి ఉంచి దానిపైన నీరు చల్లాలి. వర్మీ కంపోస్ట్ తయారు కావడానికి మొదటిసారి 2 నుండి 3 నెలల సమయం పడుతుంది. రెండవసారి వర్మీ కంపోస్ట్ తయారవడానికి మొదటిసారి కంటే తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే వానపాముల సంఖ్య మొదటిసారి కంటే ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది కాబట్టి రైతన్నలు సంవత్సరంలో 5 నుండి 6 సార్లు వానపాముల ఎరువును పొందవచ్చు. ఈ విధంగా తయారైన వానపాముల ఎరువును సేకరించడానికి కంపోస్ట్ తయారైన తర్వాత 4 రోజులు బెడ్లకు నీరందించకపోతే వానపాములు సహజంగా బెడ్ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. తర్వాత బెడ్లో తయారైన వర్మీ కంపోస్ట్ను సేకరించి జల్లెడ పట్టి నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవాలి. వర్మీ కంపోస్ట్ తయారీలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు, వానపాముల అంటే వర్మీ బెడ్స్ పరిమాణం సాధారణంగా 40-50% తగ్గకుండా ఉండేటట్లు చూసుకోవాలి. వానపాములకు హాని కలిగించే పదునైన పరికరాలను వర్మీ బెడ్స్లో వాడకూడదు. అంటే వానపాములకు ఎటువంటి గాయాలు తగలకుండా చూసుకోవాలి. గాజు ముక్కలు, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో కలవకుండా చూసుకోవాలి. చివరిగా ఎలుకలు, పాములు, చీమలు, తొండల బారి నుండి వానపాములను రక్షించుకోవాలి. ఇక శ్రీగంధము అంటే చందనము మొక్క సాంటలేసి కుటుంబానికి చెందింది. ఈ మొక్క 4 మీటర్ల నుండి 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్కను ప్రధాన పంటగానే కాకుండా పండ్ల తోటల్లో కంచె పంటగా కూడా లాభదాయకంగా సాగు చేయవచ్చు. శ్రీగంధము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, బీహార్, మణిపూర్ రాష్ట్రాలలో రైతులు పొలాల్లో పెంచుతున్నారు. నేలలు, పంటకాలం విషయానికి వస్తే, ఎర్రని ఇసుక నేలల్లో ఈ చెట్లు బాగా పెరుగుతాయి. తేమగల పొడి వాతావరణం అనుకూలం. కనీసం 15-20 సంవత్సరాలు వయసు కలిగిన చెట్లు మంచి దిగుబడినిస్తాయి. నర్సరీ విషయానికి వస్తే,

0: ఇసుక ఎర్రమట్టిని 3:1 నిష్పత్తిలో కలిపి తయారు చేసిన బెడ్కి నిమాటిసైడ్ని 500 గ్రాముల ఎయిర్లక్స్ లేదా థిమ్మెట్ కలపాలి. ఈ విధంగా 10 మీటర్లు ఇంటూ 1 మీటర్ బెడ్ అంటే నారుమడిని సిద్ధం చేసుకోవాలి. నారుమడి మీద 2.5 కిలోల విత్తనాన్ని సమానంగా పరచాలి. దానిపై ఎండుగడ్డిని పలుచగా పరచాలి. మొలకలు కనిపించిన వెంటనే గడ్డిని తొలగించాలి. బాగా పరిపక్వత చెందిన శ్రీగంధం తోటల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. ఈ విధంగా సేకరించిన విత్తనాలను 0.05% గిబ్బరిల్లిక్ ఆమ్ల ద్రావణంలో రాత్రంతా నానబెట్టడం వల్ల మొక్కలు మంచి ఆరోగ్యకరంగా మొలకెత్తుతాయి. శిలీంధ్రాల వల్ల, నెమటోడ్స్ వల్ల ఈ మొక్కకు అధికంగా తెగులు సోకుతుంది. పాలిథిన్ సంచులను 2:1:1 నిష్పత్తిలో ఇసుక, ఎర్రమట్టి, మాగిన ఎరువులతో నింపాలి. నారు మొక్కలు 4 నుండి 6 ఆకులు దశకు చేరుకోగానే పాలిథిన్ సంచులలో నాటుకోవాలి. శ్రీగంధం వేర్లకు హాని కలగకుండా నారు మొక్కలను జాగ్రత్తగా నారుమల నుండి తీయాలి. వేర్లు తడి ఆరకుండా చూసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత 1 వారం రోజుల వరకు తప్పనిసరిగా నీడలో ఉంచాలి. రోజుకొకసారి నీరు కావాల్సిన మోతాదులో అందించాలి, కానీ అధికం కాకుండా చూడాలి. 6 నుండి 8 నెలల వయసు, కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మొక్కలను వర్షాకాలంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ప్లాంటేషన్ విషయానికి వస్తే, భూమిని ఇరువైపులా లోతుగా దున్నాలి. 4 మీటర్ల ఎడంతో 45 సెంటీమీటర్లు ఇంటూ 45 సెంటీమీటర్లు ఇంటూ 45 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. గుంతలలో లిండెన్ పౌడర్ను చల్లాలి. వర్మీ కంపోస్ట్, వేపపిండి, పొడిమట్టిని కలిపి నింపి మొక్కను నాటి గుంతను పూడ్చుకోవాలి. మొక్కలను నాటిన వెంటనే నీరు పోయాలి. చెట్లు నాటుకొనిన తర్వాత 10 నుండి 15 రోజులకు ఒకసారి నీరు పోయాలి. వాతావరణ పరిస్థితుల అనుగుణంగా నీరు ఇవ్వాలి. ఎరువులను ఒక చెట్టుకు సంవత్సరానికి 10 నుండి 15 కిలోల పశువుల పేడ, 150 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్ను 5 సంవత్సరాల వరకు వేసుకోవాలి. ఎరువుల మోతాదును 2 విడతలుగా సమపాలలో జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో వేసుకోవాలి. ఎరువులు వేసే ముందు చెట్టు చుట్టూ కలుపు తీయాలి. తరచూ చెట్టు చుట్టూ మట్టిని తవ్వుతూ ఉండాలి. దిగుబడి ఏ విధంగా అంటే, 15 నుండి 20 సంవత్సరాలు కలిగిన చెట్టు నుండి 25 కిలోల చేవదీరిన కలప లభిస్తుంది. దీనివల్ల ఇంకా ఇతర ఉపయోగాలు ఏవంటే, చేవదీరిన దుంగపొడిని మధుమేహ నివారణకు వాడవచ్చు. చందనపు తైలాన్ని గులాబీ నీటితో కానీ కర్పూరంలో కానీ రంగరించి నుదుటికి రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మవ్యాధుల నివారణకు కూడా వాడవచ్చు. చందనపు పొడిని నీటిలో చక్కెరతో కలిపి సేవిస్తే నొప్పితో కూడుకున్న అతిమూత్రపు వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. చందనపు పొడిని కొత్తిమీర ఆకులతో కలిపి బాగా నూరి ముద్ద యొక్క వాసనను ఆస్వాదిస్తే తుమ్ములను తగ్గించవచ్చు.
1: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది కదా. అలానే RBI పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
2: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు RBI యొక్క DAE ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ KYC వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
1: అలాగే RBI పట్టించుకుంటుంది.
2: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
3: మరికొద్ది క్షణాల్లో విజయవాడ నుండి ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు.

0: స్వాతంత్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా, అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతీ నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరు కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం, డ్రాయింగ్డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 1వ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి

0: ఆయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: రెండు సంవత్సరాల్లో మనం 2938 మందికి 25 కోట్ల 31 లక్షల 79 వేల మందికి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1300 నుంచి 1500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం, ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కాన్ఫిడెన్స్ అయితే దాదాపు 2938 మంది ఉన్నారు, 25 కోట్ల 31 లక్షలు చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 800 నుంచి 900 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చి వచ్చినట్టు అందరం కొనిపించి ఊరి ఆ ఊరు అందరం కొనిస్తాం.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన, వారికి 306 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదే విధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం వింటారు. 9 గంటలకు వాట్సప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటారు. 10 గంటలకు వసుదైక కుటుంబం, విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15, 12:10, 12:40 మధ్యాహ్నం 1:30, 3:10 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాల కార్యక్రమాలు విజయవాడ నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జూనోటిక్ వ్యాధుల వ్యాప్తి, వాటి అవగాహన గురించి సి స్వాతి గారి ప్రసంగం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, అనంతరం అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించిన వివరాలు. తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం గత నెల శాస్త్రీయ పద్ధతులతో సీమ పందుల పెంపకం అనే అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమం నుండి కొన్ని భాగాలు. 7:45 సినీ భక్తి గీతాల కార్యక్రమం. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు 9:30 ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రగీతాలు వింటారు. ఈరోజు 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇంతవరకు ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని

0: మంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో రెండవ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో మూడో భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా

0: నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమం వింటారు.

0: ప్రభాత రేఖలు ఈ కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 4వ భాగం, అనంతరం అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవం గురించిన వివరాలు. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విందాం. ఒకప్పుడు ఇంట్లో రేడియో ఆన్ చేస్తే వచ్చే స్వరం ఆకాశవాణిదే. వార్తలు వినడానికి, పాటలు ఆస్వాదించడానికి, సమాచారం తెలుసుకోవడానికి ప్రజలు దానిపైనే ఆధారపడేవారు. ఇప్పుడు కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను కోల్పోలేదు. అది భారత ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వరానికి ఒక ముఖ్యమైన వేదికగా కొనసాగుతోంది. అలాంటి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. 1936 సంవత్సరం భారతదేశంలో మొదలైన ఆకాశవాణి ప్రయాణం ప్రసార చరిత్రతో బాగా ముడిపడి ఉంది. మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైన ప్రసారం తర్వాత దేశమంతటా విస్తరించింది. వివిధ భాషల్లో ఆకాశవాణి కార్యక్రమాలు అందించడం వల్ల అది అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. ఆకాశవాణి అనేది భారత ప్రభుత్వ ప్రజాసేవ ప్రసార సంస్థ. కేవలం వార్తలు ఇవ్వడం మాత్రమే కాకుండా రేడియో ద్వారా సంగీతం, నాటికలు, చర్చలు, వ్యవసాయ సమాచారం, ఆరోగ్య సందేశాలు, విద్య, వైద్యం, వినోదం, వంటలు వంటి అనేక రకాల కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఆకాశవాణి ప్రజల జీవితాలతో మమేకమై ఉంది. టెలివిజన్, ఇంటర్నెట్ ఎంత విస్తరించినప్పటికీ రేడియో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ముఖ్యమైన మాధ్యమంగా ఉంది. ఆకాశవాణి ప్రజలకు వార్తలు, సమాచారంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా అందించింది. పాత తరం వారికి ఇది రోజువారీ జీవితంలో ఒక భాగం కాగా, కొత్త తరానికి ఇది భారతీయ ప్రసార సాంప్రదాయానికి గుర్తు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే భావనకు ఇది నిజమైన ఉదాహరణగా నిలిచింది. 90 ఏళ్ళు అంటే అనేక తరాల జ్ఞాపకాలు, అనుభవాలు, మారుతున్న సాంకేతికతను చూసిన ప్రయాణం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నందుకు గాను మనం జరుపుకునే ఈ వార్షికోత్సవాలు ఆకాశవాణి చరిత్రను గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు, కొత్త తరానికి దాని విలువ తెలియజేయడానికి కూడా. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే భారత ప్రసార రంగంలో ఒక గొప్ప మైలురాయి, అలాగే చరిత్రలో గర్వకారణం. ప్రజలకు విద్య, వైద్యం, వినోదం, విజ్ఞానం అందిస్తున్న ఆకాశవాణి అనేక దశాబ్దాలుగా సేవలందిస్తుంది. ఈ మహత్తర ప్రయాణం భవిష్యత్తు తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: చరిత్రలో ఈరోజు ముందుగా 1975 సంవత్సరంలో సిక్కిం భారతదేశంలోని 22వ రాష్ట్రంగా అధికారికంగా విలీనమైన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. దీని సందర్భంగా ప్రతి సంవత్సరం 16వ తేదీన సిక్కిం దినోత్సవాన్ని జరుపుకుంటారు. సిక్కిం ప్రజలు ఈ రోజును ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. 1975 సంవత్సరానికి ముందు వరకు చోగ్యాల్ అనే రాజు పాలన కొనసాగేది. భారతదేశంలో చేరిన తర్వాత సిక్కిం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగింది. సిక్కిం భారతదేశం ఈశాన్య భాగంలో ఉన్న ఒక అందమైన పర్వత రాష్ట్రం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ రాష్ట్రం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరమైన కాంచన్జంగా కూడా సిక్కింలోనే ఉంది. సిక్కిం రాజ

దాని గ్యాంగ్టక్. సిక్కిం చిన్న రాష్ట్రం అయినప్పటికీ విద్య, ఆరోగ్యం, పర్యాటకం మరియు పర్యావరణ పరిరక్షణలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ రాష్ట్రంలో వివిధ మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిమెలిసి జీవించడం భారత ఐక్యతకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. సిక్కింలో బౌద్ధ మఠాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రుమ్టెక్ మఠం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అలాగే మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సులు, జలపాతాలు మరియు పచ్చని ప్రకృతి సిక్కింకు ప్రత్యేకంగా నిలబెడతాయి. సిక్కిం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన మరియు పర్యావరణహిత రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడి ప్రజలు ప్రకృతిని కాపాడడంలో ఎంతో శ్రద్ధ చూపుతారు. ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా సిక్కిం దేశానికి ఆదర్శంగా నిలిచింది. సిక్కిం దినోత్సవం మనకు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం మరియు జాతీయ ఏకత్వం యొక్క విలువలను గుర్తు చేస్తుంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ అందరం ఒకే దేశానికి చెందిన వారమనే భావనను సిక్కిం దినోత్సవం మరింతగా బలపరుస్తుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రపంచానికి శాంతి, అభివృద్ధి మరియు విజ్ఞానానికి కాంతి ఎంత అవసరమో తెలియజేసే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 16 జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని యునెస్కో ప్రారంభించింది. శాస్త్రం, విద్య, సాంకేతికత, కళలు మరియు సంస్కృతిలో కాంతి యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. కాంతి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సూర్యకాంతి లేకపోతే భూమిపైన జీవం ఉండదు. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి, మనం చూడడానికి మరియు జీవించడానికి కాంతి ఎంతో అవసరం. విద్యుత్ దీపాలు, లేజర్లు, ఫైబర్ ఆప్టిక్స్, వైద్య పరికరాలు వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాలు కూడా కాంతి ఆధారంగానే పనిచేస్తాయి. ఈ దినోత్సవం 1960 శాస్త్రవేత్త థియోడర్ మైన్మాన్ మొదటి లేజర్ను విజయవంతంగా ప్రదర్శించిన రోజును గుర్తు చేసుకుంటూ జరుపుకుంటాము. లేజర్ సాంకేతికత వైద్యరంగం, పరిశ్రమలు, కమ్యూనికేషన్ మరియు పరిశోధనా రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ దినోత్సవం విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శాస్త్రవేత్తల ఆవిష్కరణలు సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయో ఈరోజు ద్వారా తెలుసుకోవచ్చు. కాంతి శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే పర్యావరణ పరిరక్షణకు మరియు విద్యుత్ ఆదాకు కూడా ఉపయోగపడుతుంది. సౌరశక్తి రూపంలో సూర్యకాంతి ప్రపంచానికి ఒక గొప్ప సహజ వరం. పునరుత్పాదక శక్తి వనరుల వినియోగానికి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించవచ్చు అనే సందేశాన్ని కూడా ఈ దినోత్సవం అందిస్తుంది. అంతర్జాతీయ కాంతి దినోత్సవం మన జీవితంలో జ్ఞానం, విజ్ఞానం మరియు ఆశ అనే వెలుగులను నింపాలని సూచిస్తుంది. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసరింపజేయాలి అనే గొప్ప సందేశాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 4వ భాగం వింటారు.

అమ్మవారి చూపు స్వామివారిలో ఊపు తెప్పించిన వైనాన్ని తెలియజేసే పద్యమిది. అలమేలు మంగమ్మను వెంకటేశ్వర స్వామిని వేరువేరుగా సంబోధిస్తూ అన్నమయ్య ఈ పద్యాన్ని రచించాడు. ఒక మరి

ఓ అలమేలు మంగ, ఒకసారి కడగంటితో నీవు చూస్తే చాలు, నీ విభుడు లోపలనే కకాయకులైపోయి ఇది నీ వికచ విలాసమని భావించి నీ కవుడికి తరచూ చేరుతాడట. వెంకటేశ్వర, తామర పూదేనెలను తలపించే తన మధురమైన మాటలతో నీ ఇల్లాలు నీకు సుఖాన్ని పికాన్ని, కోయిలను చిలుకను తలపింపజేస్తుంది. నాటకీయతను తెలియజేసే పద్యమిది. కూరిమిసాన బట్టిన చకోర కూరి

అలివేలు మంగమ్మ తన ఆరి తేరిన చూపులతో, ఆ చూపులు ఎలా ఉన్నాయంటే చకోర పక్షి కళ్ళను తలపించే కళ్ళ నుంచి వెలువడే చూపుల్లాగా ఉన్నాయి. ఆ చూపుల మెరుపులు చిమ్మగా స్వామి ఆ దృశ్యాన్ని తిలకించాడు. తన కనుబొమ్మల నుంచి నవ్వులను పంపించాడు. అమ్మవారు ఆ దృశ్యాన్ని చూచి స్వామి నేర్పును అధిగమించే విధంగా ముఖం పెట్టింది. అలిమేలు మంగమ్మ ప్రదర్శించిన హావభావాలను ప్రస్తావించే పద్యమిది. ఆయల సంబులు

వెంకటేశ్వర తన చెలికెత్తెలు నీ ఇల్లాలిని చేరి ఆ మందగమనాలు, ఆ కడగంటి నుంచి వెలువడే ముద్దు చూపులు, ఆ లేత నవ్వులు, ఆ ప్రియమైన మాటలు నీ మాయలేనా? లేదా నీ ప్రాణవిభుడు ఇష్టంతో చేస్తున్న చేతలేనా, చేతల ప్రభావమా అని నీ ఇల్లాలిని అనేకసార్లు అడుగుతారు.

ఇప్పుడు అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవం గురించిన వివరాలు తెలుసుకుందాం. భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు మరియు సాంప్రదాయాల మధ్య పరస్పర గౌరవం, సహనం, ప్రేమ మరియు శాంతిని పెంపొందించడమే లక్ష్యంగా ఈరోజును ప్రతి సంవత్సరం మే 16వ తేదీన అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచంలో మనుషులు వివిధ జాతులు, ఆచారాలు, అభిప్రాయాలతో జీవిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ భిన్నతలు విభేదాలకు దారితీస్తాయి. అలాంటి పరిస్థితుల్లో పరస్పర అవగాహనతో ఒకరినొకరు గౌరవిస్తూ కలిసి జీవించడం ఎంతో అవసరం. ఈ దినోత్సవం మనకు అదే సందేశాన్ని అందిస్తుంది. శాంతియుత సహజీవనం అంటే కేవలం గొడవలు లేకుండా ఉండటం మాత్రమే కాదు, ప్రేమ, దయ, సహకారం మరియు మానవత్వంతో జీవించడం కూడా. సమాజంలో ఐక్యత పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం నుండి ప్రపంచ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ శాంతి కోసం కృషి చేయాలి. ఈ దినోత్సవం ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రపంచ ప్రజలకు ద్వేషానికి బదులుగా ప్రేమను, హింసకు బదులుగా శాంతిని ఎంచుకోవాలని సందేశాన్ని అందిస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ శాంతియుత సహజీవనం విలువలను పాటించాలి మరియు తెలుసుకోవాలి. కుటుంబంలో ప్రేమ, సమాజంలో ఐక్యత, దేశంలో శాంతి ఉంటే ప్రపంచం వృద్ధిలోకి వస్తుంది. వైవిధ్యంలో ఐక్యత అనే భావనను ప్రపంచానికి తెలియజేసే ప్రత్యేకమైన రోజు ఈ అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినోత్సవం. మనమంతా పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమతో కలిసి జీవిస్తే ప్రపంచం మరింత శాంతిమయంగా మారుతుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

ఇంతవరకు ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:45. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మొదటి పాట గీతాంజలి చిత్రం కోసం రమ్య బెహరా శ్రీకృష్ణ కలిసి పాడిన పాట. సాహిత్యం శ్రీజో, సంగీతం ప్రవీణ్ లక్కరాజు. ఇప్పుడు ఆ పాట విందాము.

తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట. రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జేమేయర్. ఇప్పుడు ఆ పాట విందాం.

0: నూటిలో ఒక్క మాట వినండి, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ కలిసి పాడిన పాట. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్. ఇప్పుడు ఆ పాట విందాం.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట. గబ్బర్ సింగ్ చిత్రం కోసం శ్వేత కార్తిక్ కలిసి పాడిన పాట. రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు ఆ పాట విందాం.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాతి పాట మురారే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన పాట. రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ. ఇప్పుడు ఆ పాట విందాం.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా రోబా సినిమా కోసం చిన్మయి జావేద్ అలీ కలిసి పాడిన పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఆ పాట విందాం.

0: Uchi of Japan in the women's singles quarter-final. In IPL cricket, hosts Lucknow Super Giants defeated Chennai Super Kings by 7 wickets at the Ekana Stadium last night. Chasing a target of 188 runs, Lucknow Super Giants overhauled the winning mark in 16.4 overs, riding on Mitchell Marsh's fabulous innings of 90 runs in just 38 balls. Marsh was also adjudged player of the match. In today's fixture, hosts Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. The Indian Met Department has forecast heatwave conditions over Jharkhand, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also predicted hot and humid weather conditions over Konkan and Goa during the day. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Pramod. NEET paper leak continues to grab newspaper front page. NEET insider held for paper leak. Government says exam to be online from next year, leads the Indian Express, while the Times of India headlines NEET retest to be held on June 21st. CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhojshala complex in Dhar town is a temple dedicated to Goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhojshala site a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, US President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Palnadu Jilla Samachara Lekha Vintaru Rachana శ్రీ కె శ్రీను.
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 20వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్స్టేషన్ విటం రాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరు

0: ఆయన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారి సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 260వ జయంతిని గత నెల 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన ధార్మికత అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దర్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరికపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు పనులను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్సీ పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35. ఇప్పుడు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం వింటారు. మొదటగా దివ్య సంకీర్ణ జాతి త్రిపుట తాళం వింటారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత త్రిశృజాటి త్రిపుట తాళంలో వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు వాట్సప్ చిత్రమంజరి. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటారు.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: వాట్సప్ చిత్రమంజరి కార్యక్రమంలో మొదటి వాట్సప్ మెసేజ్ చూద్దాం. ప్రొద్దుటూరు నుండి తమ్ముడు సినిమాలో నుండి పెదవి దాటని అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ జయలక్ష్మి, వర్షిణి, లక్షణ, రాజా కోరారు. వారి కోసం ఇప్పుడు ఆ పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ముఖాన్ మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ చూద్దాం. శ్రోతలందరి కోసం జోరు చిత్రం నుండి పువ్వులకు రంగెయ్యాల అనే పాటను మాకోసం వినిపించండి అంటూ ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి మల్లేశ్వరరావు, సాంభవి జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరారు. ఇప్పుడు ఆ పాట విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాతి వాట్సాప్ మెసేజ్. వాల్తేరు వీరయ్య చిత్రం నుండి బాస్ పార్టీ అనే పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లవారి కుటుంబ సభ్యులు కోరారు. ఇప్పుడు ఆ పాట విందాం.

0: ചെവിയറയ്യ.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
4: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాతి వాట్సాప్. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి జయ చిరంజీవ అనే పాటను మా తాడిపత్రి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయండి అంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్రి గ్రామం నుండి జగన్నాథరావు, వనజమ్మ, కౌశిక్, నిత్య, రేవతి, ఓబులమ్మ కోరారు. ఈ పాటను ఇప్పుడు విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత ఖైదీ నెంబర్ 786 చిత్రంలో గువ్వా గోరింక అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్ కోరారు. ఇప్పుడు ఆ పాట విందాము.

0: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత మెసేజ్. చిన్నగొట్టిగల్లు మండలం కట్టబయలు నుండి సుకన్య గారు మెసేజ్ చేశారు. మా కుటుంబ సభ్యులందరి కోసం ముకుంద మూవీ నుండి గోపికమ్మ అనే పాటను ప్రసారం చేయండి అంటూ రాశారు. ఇప్పుడు ఆ పాట విందాం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తిరుపతి జిల్లా చిగురువారు నుండి హరీష్ కుమార్, లోకానం ఉమాశంకర్, సావిత్రి చంద్రకళ గారు స్వర్ణకమలం చిత్రం నుండి ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరారు. ఇప్పుడు ఆ పాటను ప్రసారం చేస్తున్నాం.

0: మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త. ఈవినింగ్ పబ్బుల్లో,
2: నైట్ క్లబ్బుల్లో,
1: మార్నింగ్ మబ్బుల్లో
2: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాతి వాట్సాప్ మెసేజ్. ప్రొద్దుటూరు నుండి వర్షిణి, హేమ, డియర్ కామ్రేడ్ చిత్రం నుండి కడలల్లే అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరారు. ఇప్పుడు ఆ పాట విందాము.

0: మాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాతి మెసేజ్. పవిత్ర బంధం సినిమా నుండి మాయదారి మాయదారి అందమా అనే పాటను మాకోసం వినిపించగలరు అంటూ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, అఖిల్ వర్మ,

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: వాట్సాప్ చిత్రమంజరిలో మరో వాట్సాప్. నాన్నకు ప్రేమతో సినిమా నుండి లవ్ దెబ్బ అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ తిరుపతి జిల్లా ఓబ్లవారుపల్లె నుండి కృష్ణ, వేదవతి, వరుణిక, వంశిక కోరారు. వారి కోసం ఆ పాట.

0: నిమిషాలకు. సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, మీరు ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్దంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
4: We've made some fantastic trade deals, great for both countries. He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
3: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్మో జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని

0: మరి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్దాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 గ్రామాల నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధనంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్దానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్దం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 మంది గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు, 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్దాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురు శుక్రవారంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జయశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
1: We meet at a time of considerable flux in international relations, ongoing conflicts, economic uncertainties, and challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
0: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం 2వ రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇరాన్లోని పౌరులపై

0: మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
1: Iran therefore calls upon BRICS member states and all responsible members of the international community to explicitly condemn violations of international law by the United States and Israel, including their illegal aggression against Iran, a member of BRICS. Prevent the politicization of international institutions and take concrete action to halt warmongering and to bring an end to the impunity of those who violate the UN Charter.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్యసమితి మనుగడకే అత్యంత అవసరమని అరాగ్చి స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్దిమంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాగ్చి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా సేవలు అందించగలదని పేర్కొన్నారు. ఇరాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేశాయని, ఇది దురాక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు హార్మోజ్ జలసెందలో సురక్షితమైన నౌకాయానం ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించడంతో తన 40 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ చారిత్రాత్మకంగా 7వ సారి ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికాలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఒకరైన ముసేవేని మంగళవారం ఉగాండా రాజధాని కంపాలాలోని కొలోలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలో వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలో సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు, చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు, సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్ పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్ కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్ క్వీన్ మ్యాక్సిమాలను కలుస్తారు. ఇక May 17-18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్లేయన్ తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక May 19 నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా May 19-20 ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

రూపో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం మీ జే ఎస్పీతో. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు మాటకారి, మా జేఎస్వికి శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఇవాళ మీ దృష్టంతా చిత్రలేఖనం మీదే ఉంది కదా. ఆడపిల్ల సిగ్గు నవ్వులో దాగి అరికాలు భూమిని తాకి బొటనవేలు గీసే గీతలు, అది నేలపై పూసిన మౌన రంగుల అంగీకార చిత్రలేఖనమే. తాతయ్య తలగడ పక్కన వాలి ఉన్నటువంటి తన మూడు కాళ్లు కూడా చివరి దశ అడుగుల జ్ఞాపకాలను లిఖిస్తే అది కాలం గీసిన జీవితపు చిత్రలేఖనమే. అక్షరాలను కాగితంలో మూటకట్టి తెచ్చారు, మైకులో మాటలుగా వడపోస్తే ఆకాశవాణి గాలిపటంపై ఎగిరే అందమైన చిత్రలేఖనమే కాదంటారా?

0: అయ్యో, మంచి మాట తరంగం రూపం దాలిస్తే ఆ యొక్క ఊగిసలాట కూడా ఒక చిత్రలేఖనమే. ప్రతి శ్రోత తన మనసు పలికిన భావానికి అక్షరరూపం తొడిగితే అది హృదయం గీసుకున్న ఆత్మీయ చిత్రలేఖనం. చిత్రలేఖనానికి పెన్ను పేపర్ మాత్రమే అవసరం లేదండి. ఒక మాట, ఒక మనసు, ఒక చూపు తలుచుకుంటే ప్రతి అనుభూతి చూసేవారికి అందమైన చిత్రలేఖనంతో సమానం. మనసును మానవత్వంతో రంగరిస్తే ప్రతి భావము కాలం చెరపలేని నిజమైన చిత్రలేఖనమే అవుతుంది. క్యా బాతే, సూపర్ సార్. శుద్ధముఖ్యే కదా అని తీసిపడేకండి. దిద్దితే అద్భుతమైన అక్షర రూపమై అశోక తేజమవుతుంది. పల్లవిలో పరిమళమైనటువంటి పలికిన పదము వేటూరిగారు, చరణంలో చిగురించిన చందమామ వేటూరిగారు అక్షరాలకు ఆత్మనిచ్చే వెళ్లారు కదా. ఎస్, ఈరోజుకి ఆయన సరళ పదాలు ప్రతి హృదయం ఆలపించే గానమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ వేటూరి గారి గురించి నేను చెప్పలేదు, సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్పాను. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మెసేజ్ పంపించారు మాకు. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూసేద్దాం. హాయ్ జయస్వి గారు, వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ కంటెంట్ పైన మీరు చేసే వ్యాఖ్యానం అదృడ్స్. కానీ ఏమిటండి నా ఊత పదం, అది మాత్రం పెట్టలేదు. సందర్భానుసారంగా వాడేటువంటి పదాలు తప్పకుండా అవి ఉంటాయండి. అండ్ అది తప్పేమీ కాదు కదా, తన యొక్క, నీ యొక్క అని అనటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అయినా మీకు యొక్క అన్న దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమిటి నాకు చెప్పండి ఫస్ట్. అండ్ నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి బెంగళూరు కర్ణాటక అంటూ పంపించారు. కాదు, అమెరికా నాసా అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మనకి రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి, ఆ మాటల మాధుర్యం బట్టి చెప్పొచ్చు ఆర్జే జేస్వి వచ్చేసారని. థ్యాంక్స్ అ లాట్. కానీ లడక్ మాత్రం కాదు, మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో సంగారెడ్డి జిల్లా భీమరా రమేష్ టైలర్ లక్ష్మి స్వప్న స్వాతి అండ్ గణేశ్వర్ వీళ్ళందరూ పంపించారు. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపురం నుంచి, గెస్ వర్క్ చేస్తున్నాను సుస్లా వేణుగోపాల్ దత్త గారు, రాంగ్ ఆన్సర్ అండి. అంటార్క్టికా కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, హలో జయస్వి, హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఆన్సర్. సరైన ఆన్సర్ అందించారు. అలాగే నెక్స్ట్, హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానం శుభోదయం తెలియజేస్తున్నారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈసారి మీ పేరు కూడా పంపించండి, మర్చిపోద్దు. ఓకే. షేక్ అబ్దుల్ అలీ గారు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి, మంచి ప్రశ్నలతో శ్రోతలకి జ్ఞానాన్ని పెంచి మెదడుకి మేత వేసే హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయస్వి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఇంతకీ నా సమాధానం ఎక్కడ, నాకు సమాధానం కూడా పంపించండి. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మొనీషాకి హాయ్ చెప్పండి. అ వెరీ బిగ్ హాయ్ మొనీషా. చెల్లపందిర్మర్ మొనీషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం. అండ్ సరైన ఆన్సర్తో కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రేఖ, సాయి, మౌనిక, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ గారు పంపించారు. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు జోరుగా హుషారుగాలు సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన అరుదైన పాటలు వినిపించారు. వివిధ భారతిలో రోజుకి 3 సార్లు ఆర్జేస్ శ్రోతలతో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ వ్యాఖ్యానం అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత జరుగుతాను.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. సో రైట్ ఆన్సర్ పంపిస్తూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి గారు, అలాగే నమస్కారం అంటూ విజయవాడ వివిధ భారతికి హాయ్ చెప్తూ వీసీ మోహన్ బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. వంశీరాజ్ ఫ్రమ్ గుంటూరు, హే జయస్వి గారు, హౌ ఆర్ యూ, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్ యూ. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు.

ఇచ్చారు మీరు కూడా. అలాగే అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట నుంచి, హాయ్ అర్జున్ గారు అండ్ ఆన్సర్ ఎక్కడ ఎక్కడ. సో ఆన్ ద వేనా నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది, దక్షిణాఫ్రికాలో ఉందన్నమాట. సో దక్షిణాఫ్రికాలో ఉంది ఈ యొక్క మీర్క్యాట్ టెలిస్కోప్. చాలా మంది యుఎస్, కర్ణాటక, ఇంకా చాలా చాలా పేర్లు గెస్ట్ చేశారు, బట్ కరెక్ట్ గా ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. ఇదే రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ బ్యాక్, ఈనాటి నవరస భరిత అరవీలులో నా సెకండ్ క్వశ్చన్, మధుర విజయం రచయిత ఎవరు? మధుర విజయం రచయిత ఎవరు? సో ఇదొక పవిత్ర నదీ తీరం అన్నమాట ఆవిడ పేరు కూడా. ఆన్సర్ అయితే క్లూ ఇచ్చేశాను, చూద్దాం మధుర విజయం రచించినటువంటి రచయిత ఎవరు. రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు 8662488114 కి వాట్సాప్ చేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అరుణోదయ శుభాకాంక్షలు జయస్వి గారు. నేటి ఉదయం కాంతిపుంజపు స్వాంతనను వేగవంతపు మనసుకు పొంతనగా ముడిపెట్టడం అఖిలమోములో ఆనందస్మితం అంటే మందహాసం. చిత్రలేఖన శీర్షిక వినికిడితో అదే మోములో మరో హసితం. సిక్కిం అందాల ఆరబోతకు నిగ్రహించుకోలేనిదిమా విహసితం. 9 గంటలకు సంగీతంతో మొదలైంది అసలైన పౌరోహిత్యం. ఇది 10 గంటల వరకు సాగిన కవి దిగ్గజాల గాయని గాయకుల సాహిత్యపు దాంపత్యం. ఈ సన్నివేశాల వివరణ చిత్రీకరణకు మనసును తడిమినది సకల కళల సాంగత్యం. ఇది ఒక శిల్పి కల్పన లేక సాహిత్యంలో ఆరితేరిన కవి భావన? కాదు కాదులేండి, పులకింపచేసే కవుల దాపున చెలువము కదా అనిపించింది నేటి మీ యొక్క కార్యక్రమ సారాంశం జయస్వి గారు అంటూ ధర్మరాజుల వాసు గారు చనమండ నుంచి మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆశాంతం విని ఆస్వాదించినందుకు. అండ్ అలాగే నేను అడిగిన ప్రశ్న, మధుర విజయం రచయిత ఎవరు? మరి ఈ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ 10:45 మనకి ప్రాయోజిత కార్యక్రమం ఉంది. సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారో టక్క టక్క చదివే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ. సరైన సమాధానం వేటపాలెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ వంశీరాజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి సరైన సమాధానం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అర్జున్ ఫ్రమ్ సిలకలూరిపేట నుంచి సరైన సమాధానం. నా ఫ్రెండ్ ప్రసన్నకి హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ ప్రసన్న. అండ్ భాస్కర్ పెడన గారు, సారీ పెడన నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానం పంపించారు. సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమలత రైట్ ఆన్సర్. రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి సరైన సమాధానం. మధుర విజయ పుస్తక రచయిత అంటూ మనకు పంపించారు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై టిఎస్ రంగారావు గారు. అండ్ చాలా మంచి మాట పంచుకున్నారండి. ఇది 14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవయిత్రి, విజయనగర సామ్రాజ్యానికి చెందిన యువరాజు కుమార కంపన భార్య. అండ్ అలాగే వీరి వంశ చరిత్రను కూడా క్లుప్తంగా మాకు పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. నవీన్ రొయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. షేక్ అబ్దుల్ అలీ సీఎం రోడ్ ఆటోనగర్ విజయవాడ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వాసు గారు ఫ్రమ్ చనుబండ నుంచి రైట్ ఆన్సర్. సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సరైన సమాధానం. కవయిత్రి అంటూ పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్రావు గారు రాణి గారు ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. గంగాదేవి అంటూ సరైన సమాధానంతో భారతి కిషోర్ అనంతపూర్ నుంచి. ఎంఎస్ దుర్గారావు గారు, మనకి మీరిచ్చిన క్లూని బట్టి నేను గెస్ చేశానండి ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాటలు వాటిపైన మీ వ్యాఖ్యానం పరిచయం చాలా బాగుంటుంది. కవయిత్రి మొల్లా గారు మాత్రం కాదండి, మధుర విజయం రచించినటువంటి కవయిత్రి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లమీది సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, దిస్ ఇస్ ఫేమస్ హిస్టారికల్ రైటింగ్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఎస్ అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ మనకి కొండయ్య నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కందుకూర్. హాయ్ జయస్వి గారు, దిస్ ఇస్ లలిత భాను. అండ్ కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. సూర్యారావు గారు మహాలక్ష్మి శ్రీకాకుళం జిల్లా అప్పార గ్రామం నుంచి సరైన సమాధానం. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ సత్యకుమార్ గారు కాకినాడ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ కి సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు పంపించింది కూడా సరైన సమాధానం అండి. శ్రీను ఫ్రమ్ కంచనపల్లి గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆర్జే జయస్వి గారికి వివిధ భారతి ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు, మీ స్వరం కొంచెం మాకు ఎనర్జీ కావాలి, అందుకే మేము కూడా మీకు ఎనర్జీ పంపిస్తున్నాము. ఓ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్రరావు గారు. మీ మాటలే కాదండి, మీ మెసేజెసే నాకు అసలైన ఎనర్జీ, బట్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అంజీ లెమలపా నుంచి భాను. ఎస్ఎస్లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్ పంపించారు. వెల్ ఇంతకీ సమాధానం ఏంటి అంటే గంగాదేవి గారు. ఎస్, మధుర విజయం రచయిత గంగాదేవి గారు అనమాట. సో ఇది నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అందరూ కూడా సరైన సమాధానాలు పంపించారు, హార్టి కంగ్రాచులేషన్స్. మరి నా చివరి ప్రశ్న ఈనాటి కార్యక్రమంలో, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మాస్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం

కోసం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488144 నెంబర్ కి. ఓకే, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్పీతో 10:41 దాటి 48 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? ఇది నా ప్రశ్న. సో వెల్, మరి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం అందులో ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సుస్లా వేణుగోపాల్ దత్త గారు కాదు రాంగ్ ఆన్సర్, అండ్ రైట్ ఆన్సర్ పంపించారు అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి. నైస్ నేమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్ అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు పంపించారు. అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది ఏ శాఖకి సంబంధించింది కాదు, ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది అని అడిగాను. సో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ గారు, పాటలు చాలా బాగా పాడారు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ మురళి గారు పంపించారు. థ్యాంక్ యూ మురళి గారు. పెడన్న జోగానందర కాలనీ నుంచి అప్పల రాజు గారు సరైన సమాధానాన్ని పంపించారు. ప్రతి ఆర్జీలు మాకోసం ఎన్నో విషయాలు చెప్తున్నారు.

0: తెలియని ఎన్నో అద్భుతాలు మేము తెలుసుకుంటాం. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా. అండ్ వంశీరాజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇంగ్లాండ్ లండన్ అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్ అండి. రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పెట్టారు. అండ్ ఫైనల్లీ హాయ్ జయస్వి గారు, కాత్రిని కోన ఫ్రమ్ శ్రీను ఫస్ట్ టైం అంటూ పెట్టారు. నాకు అసలు అర్థం కాలేదు. సో మీ పేరా లేకపోతే ఏంటి శ్రీను గారు, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తూ భాస్కర్ గారు పెడల నుంచి. సో వెల్, మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అన్నమాట. ఈ యొక్క మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇది ఉందన్నమాట. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్, అండ్ మాస్ ఇనిషియేటివ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఇది ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మనకి పంపించారు. సో 10:44 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఇంకొక నిమిషంలో మనకి ప్రాయోజిత కార్యక్రమం వస్తుంది. అంటిల్ దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతో 10:45 అయిపోయింది. ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. అలాగే ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్ డయాబెటీస్ సెంటర్ భవానీపురం విజయవాడ. షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ భవానీపురం విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్ స్వాతి సెంటర్ భవానీపురం విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744. 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
4: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో బేసికల్ గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్ గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్లు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలా మంది జ్యూసెస్ తీసుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్ గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్ గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం, విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత. షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను.

0: నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి, చిట్కడం తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా లేత కొబ్బరి నీళ్ళు, కిడ్నీ సమస్యలు అంత ముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు. కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్లు ఇలాంటివి చెప్పుకొచ్చారు మీరు మజ్జిగ, ఇలా మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
0: కొబ్బరి నీళ్లు షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డిహైడ్రేటెడ్ స్టేట్ లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్ గా కాదండి.
1: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి, ఏ కాలంలో అంతే ఉండాలి, సమ్మర్ లో ఏమైనా ఉందా ప్రత్యేకం?
0: లేదు సార్, ఈ సమ్మర్ లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్ కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్ కి అయితే సరగడపిన షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్ కి అయితే పరగడపన 80-130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్ కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ లో బాగా సమ్మర్ లో బాగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దాని తగ్గట్టు మెడిసిన్స్, డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
0: అవును సార్.
1: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్ లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇన్సులిన్ వాడే వారి గురించి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడేవాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం ఫ్రిడ్జ్ లో డోర్ లోనే మెయింటైన్ చేయాలి, 2-8 degrees టెంపరేచర్ లో. తర్వాత డీప్ ఫ్రీజ్ లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు. ఫ్రిడ్జ్ డోర్ లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్ గా సన్ లైట్ పడే చోట పెట్టకూడదు. తర్వాత కార్ లో డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు. అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి, ఆ కూల్ పౌచెస్ లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాం, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు. అది కొంతమందికి కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్ లో తీసుకెళ్లి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, ఆ వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోసిటోసిస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సులిన్ కూల్ పౌచ్ లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగ్ లో తీసుకెళ్లొచ్చు.
1: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని,
0: నిజానికి.
1: సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా మీరు, ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా?
0: సార్, అదే అడ్మిషన్ బేసికల్ గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్ గా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ సరిపోతుంది. లేదు, హై గ్రేడ్ ఫీవర్ తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్ లో చాలా మంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు, కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?

0: జ్యూసులు లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగి.
1: సార్, షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్ ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్ గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్ గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్ లోకి స్పైక్ అవ్వడం జరుగుతుంటది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ నీరసం రావడం అనేది జరుగుతుండదు. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
0: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలా మందికి. సరే, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం. బత్తాయి పళ్ళు, వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీనికాయలు అంటారు, చీనిపళ్ళు.
1: అవి తొనతో పాటు తినొచ్చండి.
0: తినొచ్చు. అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
1: లేదు సార్. తొన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్ గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తొనతో పాటు తినొచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
0: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు. అది చాలా మందికి, మామూలు ప్రజలకి కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
1: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్ కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషన్. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము కీటోన్స్ వల్ల. ఒక రకమైన పండ్ల వాసన, అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, టైప్ 1 పేషెంట్స్ లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డీకేఏలోకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాసపడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిసా లేకపోతే కీటోఎసిడోసిసా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటి కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్ అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్ లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల డీకే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్, మనకి SGLT ఇన్హిబిటర్స్ లో కొంతమందికి యూగ్లైసెమిక్ కీటోసిస్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో అసిడోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్ ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
0: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతోపాటు విహార నియమాలు.
1: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్ గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబూలీ శనగలు ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు, అది కూడా ఉడికించిందే ఫ్రైడ్ కాకుండా. మటన్, రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
0: పాలు, బాదం పాలు ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
1: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
0: మంచిది. డాక్టర్ గారు, దానిమ్మ పళ్ళు

0: యాక్చువల్ గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు, దానిమే గింజలు తింటే అంటుంటారు.
1: తినొచ్చు,
0: డయాబెటిక్ పేషెంట్లు
1: తినొచ్చండి, ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినొచ్చండి. సార్ ఫైనల్ గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్ గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్ లో, కిడ్నీ ఫెయిల్యూర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటెక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కి, కార్డియాక్ పేషెంట్స్ కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్ కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి ఒకసారి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విజయస్మితో. వెల్ మరి నేనైతే మీ అందరికీ టాడా బాబాయ్ చెప్పేసి టైం వచ్చేసింది ఎగ్జాక్ట్లీ 11:23 వైపు పరుగులు తీస్తోంది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో అండ్ మంచి మంచి మాటలతో, పాటలతో. అంతవరకు ఈ వీకెండ్ ని వింటూ ఆనందిస్తూ ఉండని వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏపీ సైబర్ గార్డ్ పేరిట సరికొత్త వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న రాష్టంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై పెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఈ రోజు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న కూలీలను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీని తిరిగి వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ నిన్న అధికారికంగా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచామని ఆయన చెప్పారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదని సామాజిక మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం

కరి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వింటున్నారు వివిధ భారతి 101.3 11 o'clock 7 minutes దాటింది టైం. సో మనం ఇంట్రీ చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. సో మరి ఈ సాటర్డే ఈ వీకెండ్ మరి ఇప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు మీ అందరినీ అలరి చేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనాని. మరి మొన్న అన్నట్లుగానే మీ అందరి ముఖ చిత్రాలు మార్చేస్తా అనమాట మధ్యాహ్నం కల్లా. సో గెట్ రెడీ ఫర్ ఇట్. అండ్ ముందుగా అయితే మన సినిమా కబుర్లలో ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తున్నాను. అండ్ విన్న తర్వాత మనం బోల్డ్ అన్ని కబుర్లు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి విత్ భారతి

సో అమ్మాయిలు కనుక ఒకవేళ అలా అలిగినప్పుడు ఇలాంటి ఒక పాట పాడి వినిపించేశారనుకోండి, నేను చక్కగా మళ్ళీ వాళ్ళ అలక తీరిపోతుంది అనమాట. మరి ఇంత మంచి లిరిక్స్తో మనకి ఈ మంచి మంచి పాటలు అందిస్తూ మనందరికీ ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా పరిచయం అయిన సుద్దాల అశోక్ తీరా గారి బర్త్డే అనమాట ఈరోజు. సుమారు 1200 పైగా చిత్రాల్లో 2200 పైగా పాటలు కూడా రచించారు. మరి ఉత్తమ పాటల రచయితగా అవార్డుని కూడా అందుకున్నారు మన అశోక్ తీరా గారు అయితే. సో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి సాంగ్తో అయితే ఈ సినిమా కబుల్కి వెల్కమ్ చెప్పేశాం కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ కూడా ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే కూడా ఉంది, అతనెవరు అనేది మనం తెలుసుకుందాం ఈ మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి. యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ లో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట హరిహరన్ గారు పాడగా వినేద్దాం. స్టే ట్యూన్.

మంచి సాంగ్ అయితే వినేశారు మనం ఉన్నాం సినిమా కబుర్లలో. మరి ఈ రోజు ఒక మంచి యాక్ట్రెస్ బర్త్డే కూడా, తను ఎవరో కాదు మనందరి సూపర్ చిత్రాలే తను కూడా. సో హిందీలో జన్నత్ అనే మూవీతో నటిగా అడుగుపెట్టి 10 భాషల్లో మనకైతే చిత్రాల్లో నటించి అలరిచ్చారనమాట. సో మన తెలుగు విషయానికి వస్తే రెయిన్బో, లెజెండ్, పండుగ చేసుకో ఇట్లా రకరకాల సినిమాల్లో అయితే మనకి కనిపించారు. మరింతకీ ఎవరు యాక్ట్రెస్ అంటే సోనాల్ చౌహాన్. సో సోనాల్ చౌహాన్ బర్త్డే సందర్భంగా మరొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఆ తర్వాత 35 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్లుగా క్రియేట్ చేసిన, రికార్డ్స్ బ్రేక్ చేసిన ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సినిమా ఏంటంటే అప్పట్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అంట. సో అది మాట్లాడుకుందాం. ఆ సినిమా ఏంటనేది దాని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఈ సాంగ్ వేసేయండి రెయిన్బో సినిమా నుంచి.

0: తిట్టావా?
1: అబ్బా, నీ చేతిలో ఓడిపోయానన్నానురా.
0: అంటే
1: నువ్వు నన్ను గెలిచావన్నానురా బాబు.
0: అంటే ఏంటి?
1: ఐ లవ్ యూ అన్నానురా బుద్ధు.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

అది పాట అంటే. సో మంచి సాంగ్ అయితే వినేశారు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి. ఒక పక్క చిరంజీవి గారు విజయశాంతి గారి నటన, మరోపక్క వేటూరు గారి రచన, మరోపక్క బప్పిలహరి గారి సంగీతం, వీటన్నిటికీ తోడు మన విజయ్ బాపినీడి గారి దర్శకత్వం. ఇవన్నీ కలిసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి 35 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చెప్పుకుందాం ఆ సినిమా కబుర్లు. మరి ఈ రోజైతే ఈ సినిమా గురించి మాట్లాడాలి అని అంటే అసలు ఒక పక్క మంచి మంచి డైలాగులు. సో మనకి సినిమా చూడంగానే లేకపోతే తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్, జై చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిట్ చేస్తా. సో ఇలా చెప్పే డైలాగులు ఉంటాయి కదా ఈ సినిమాలో, అవన్నీ కూడా ఒకేసారి మనకి అలా రికలెక్ట్ అయిపోతూ ఉంటాయి. విజయ్ బాపినీడు గారి డైరెక్షన్లో చిరంజీవి గారు, విజయశాంతి గారు ఇద్దరు కూడా జంటగా నటించిన ఒక యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిలిం అనమాట ఈ గ్యాంగ్ లీడర్. సో 1978 విడుదలైన బొమ్మరిల్లు అనే సినిమా తరహాలో దాన్ని తీద్దాం అనుకున్నారట విజయ్ బాపినీడు గారు. కానీ అప్పటికి మన చిరు గారి స్టోరీ ఇదైతే నచ్చలేదట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్టోరీ అనుకుంటారు కదా విజయ్ గారు, సో అప్పుడైతే ఈ స్టోరీ నచ్చలేదట, అందుకని మన చిరంజీవి గారు అయితే ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీని పరచూరి బ్రదర్స్ కి షేర్ చేయగా విజయ్ గారు, వాళ్ళు ఈ కథని కొన్ని మార్పులు అయితే చేస్తాము, మాకు 3 డేస్ టైం ఇవ్వండి అని చెప్పి గ్యాంగ్ లీడర్ ప్రస్తుతం మనం చూసిన సినిమా తరహాలో మార్చారనమాట కథని. సో ఆ కథనే మళ్ళీ మన చిరంజీవి గారికి వినిపించడం, సో ఆయన ఓకే చేయటం, ఆ తర్వాత జోడీ ఎవరు అని అనుకున్నప్పుడు విజయశాంతి గారిని లీడ్ రోల్లో తీసుకోవటం హీరోయిన్ గా. సో అట్లాగా మొత్తం అన్ని కలిసి అటు బప్పిలహరి గారి సంగీతం, ఇటు మంచి లిరిక్స్ తో కూడిన పాటలు, అండ్ అటువైపు మంచి మాటలు డైలాగ్స్, ఇవన్నీ కూడా కలిసి ఒక మంచి యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ గా మన ముందుకు వచ్చేసింది అనమాట. సో 35 ఇయర్స్ బ్యాకే, మరి 1991 మే 9 అయితే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రజెంట్ అయితే అలా పూర్తి చేసుకుందనమాట 30 వసంతాలనైతే. సో అది విషయం. మరి ఈ సినిమా గురించి తెలుసుకున్నారు కదా, మరి ఇంకా మాట్లాడుకుందాం మరికొన్ని సినిమా కబుర్లు అయితే. మరి నిన్న హీరో రామ్ బర్త్డే కదా, మరి తనకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది, దాని గురించి టీమ్తో షేర్ చేస్తుంటాను ఒక మంచి సాంగ్ విన్న తర్వాత. అండ్ మీకోసం ఇప్పుడైతే మంచి పాట వినిపించేస్తున్నాను, ఆనందించండి స్కంద మూవీ నుంచి. స్టే ట్యూన్. Something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try.

0: CFM 101.3.
1: ఫ్రెండు, తను లవ్లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏ షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా డెడ్ ఫ్రెండు, ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: रहे हो विविध भारती FM 101.3।
1: సో మంచి సాంగ్ అలా నేను మీకు వినిపించేశాను. ప్రకాష్ రాజ్ గారు రామ్ ఇద్దరు అలా అలా ఐడియాలు చెప్పుకుంటున్న సాంగ్ అనమాట. మరి ఇందుకే ఇది ఏ సినిమా అంటే హలో గురు ప్రేమ కోసమే ఈ సినిమాలోంచి మంచి పాట నేను వినిపించేసా. మరి ఇప్పటి వరకు రామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదండి ఒక సింగర్, ఒక లిరిసిస్ట్, ఒక హీరో ఇవే కదా. ఇలాగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామ్ పోతినేని తొలిసారిగా తన 23వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాడట. బాగుంది కదా. సో చూద్దాం ఎలా వస్తుంది సినిమా అనేది. అండ్ ఇది ఇప్పట్లో కాదు, ఈ ట్రెండ్ అప్పుడు మన ఎన్టీఆర్ గారి కాలంలో చూసాము తన సినిమాని తన్నే డైరెక్ట్ చేసుకోవడం అనేది. సో అట్లా ఆ తర్వాత మరి కొన్ని సినిమాల్లో కూడా చూసాం అనుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మన హీరో ర్యాప్ అంటే రామ్ పోతినేని మళ్ళీ అలాగా తన దర్శకత్వంలో స్వీయ దర్శకత్వంలో ఒక వీరా అనే పాత్రలో ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పైన కృష్ణ పోతినేని గారి ప్రొడక్షన్ లో అయితే ఈ సినిమాని తీయబోతున్నారు అనమాట. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుందట. మరి ఈ ఫిలిం కి అటు డైరెక్షన్ తనే ఇటు యాక్షన్ తనే రెండు పాత్రల్లో వహిస్తున్నారట. మరి అది విషయం. మరి నిన్నే ఒక స్టైలిష్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి జూన్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అండ్ డిసెంబర్ కల్లా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ కూడా వేసేసుకున్నారట మూవీ టీమ్ అయితే. సో చూద్దాం అది ఈ డిసెంబర్ అవుతుందా లేకపోతే వచ్చే డిసెంబర్ అవుతుందా అనేది. మరి అది విషయం. మరి ర్యాపో 23 అప్డేట్ అయితే మీ అందరికీ షేర్ చేశాను కదా. అండ్ ఫైనల్లీ ఒక మంచి అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొంచెం మంచి పాట విన్న తర్వాత. సో వినిపించేసిన ఇంకొక మంచి సాంగ్ మీకోసం ఇంట్రెస్టెడ్ యూ టు విత్ భారతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గజరాజు సినిమా నుంచి హరిచరణ్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు. మరి మన సినిమా కబుర్లలో ఫైనల్ అప్డేట్ ఏంటి అని అంటే, మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సుమంతా అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ సినిమా మనకు తెలిసిందే నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ ఈ సినిమా ఐపీఎల్ కీలక దశ చేరుకోవడానికి కారణంగా ఈ రీజన్ తో జూన్ 19కి పోస్ట్పోన్ అయిపోయిందన్నమాట. మరి ఓ బేబీ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మరొక సెన్సేషనల్ హిట్ రావాలని అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి అదే విషయం మరి ఇలాగా మన సినిమా కబుర్లు అయితే ముగించేద్దాం. అండ్ ఇంకొక మంచి పాట ఉంది మీకోసం రెడీగా, వింటూ ఆనందించండి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకుని అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద సంక్షోభం పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల పొదుపు పాటించాలని, ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపి సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మనిర్బర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్1వ తేదీకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ నిన్న ప్రకటించింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా?

0: సో అట్లా అందమైన పల్లెటూరుని అలా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఎంత బాగుందో కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి అటువంటి పచ్చటి లోయలు, పొగమంచు, చిన్న చిన్న గ్రామాల అందాలతో ఒక ప్రశాంతమైన స్వప్నలోకానికి మనల్ని తీసుకెళ్లినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్లి చూడబోయే ఈ లోయ ప్రాంతం అన్నమాట. మరి ఇక్కడ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా అక్కడ ఉన్న ఆప్తాని తెగల సంస్కృతితో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. చుట్టూ వరి పొలాలు, పైన్ చెట్లు, నిశ్శబ్దంగా కనిపించే గ్రామాలు, ఇవన్నీ కూడా మన మనసుకి ప్రశాంతంగా చేకూరుస్తాయి. మరి ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు కనుక అక్కడ ప్రతి మూల గమనిస్తే మనకు ఒక ఆర్టిస్ట్ చెక్కినట్లుగా కనిపించినట్లు ఉంటుందన్నమాట. సో ఒక ఆర్టిస్ట్ ఒక పెన్ తీసుకునో, పెన్సిల్ తీసుకునో, అలా గీత గీసి ఒక అందమైన డ్రాయింగ్, పెయింటింగ్ వేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. మరి ఇంతకీ ఇది ఏ ప్రదేశం అంటే జీరో వ్యాలీ అన్నమాట. సో ఈ జీరో వ్యాలీ అయితే ఇంత అందంగా ఉంటుంది. మరి అది విషయం. మరి ప్రకృతిని తలపించే ఇంత అందమైన ప్రదేశం గురించి తెలుసుకున్నాం కదా, మరొక మంచి ప్రదేశాన్ని మనం చూసేద్దాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో, మీకు తెలుసా చందనతో కలిసి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफ एम 101.3। అల్లరి సినిమా నుంచి పాట వినేశారు, మనం మీకు తెలిసేలా అయితే ఉన్నాం కదా. మరి మరొక అందమైన ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నా, వినిపించబోతున్నా. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పూల లోయ అన్నమాట. దాని పేరే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకనంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే అక్కడ మనకి కనబడేవన్నీ కూడా ఇంకా పువ్వులే, పూల మొక్కలు, పువ్వులు ఇవే కనబడుతుంటాయి అన్నమాట. రకరకాల అరుదైన రంగురంగుల పూలతో నేలంతా పరుచుకొని పైన ఒక మబ్బులు, కొండలు ఇవన్నీ తాకుతూ ఉంటున్న ప్రదేశం అన్నమాట. సో అట్లా కొండలు, కొండల మధ్యలో లోయ, లోయలో పరుచుకున్న చేపలాంటి రంగురంగుల పువ్వులు, ఆ పువ్వుల మొక్కలు, మరి వీటన్నిటినీ చూస్తూ ఉంటే నిజంగా ఎవరో పెయింటింగ్ ఇచ్చినట్టే ఉంటుంది కదా. మరి అటువంటి ప్రదేశమే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. సో అక్కడ మనం వేసే ప్రతి అడుగుకి కూడా మనకు ఒక కొత్త రంగు కనబడుతుంది, కొత్త పువ్వులు కనబడతాయి, అలా కొత్త సువాసన కూడా మన మదికి చేరుతుంది అన్నమాట. మరి ఇట్లా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఒక మ్యాజికల్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే. మరి ఇంతకీ ఇది ఎలా అంటే మనం చేరుకోవాలి అని అంటే, సో హిమాలయాస్ ఒడిలో అని చెప్పా కదా, సో అక్కడ మనకి రీచ్ అయిపోవచ్చు అనమాట. మరి ఇంతే, ఇదొక్కటే కాదు, దీనికి ఒక గుర్తింపు కూడా ఏర్పడింది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి గుర్తింపు అనేది ఏర్పడింది అనమాట. మరి ఇంకొక అందమైన ప్రదేశాన్ని చూద్దాం, ఈలోపు మంచి పాట విందాం. వింటూ ఉండండి, మీకు తెలిసాలో స్టే ట్యూన్డ్. కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ఎస్పీ బాలు గారు, చిత్ర గారు పాడిన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయు సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B

0: జువాలజీ పేపర్ వన్, హిస్టరీ పేపర్ వన్ పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ వన్ బి, జువాలజీ పేపర్ వన్, హిస్టరీ పేపర్ వన్ పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరికం నుండి భారతదేశంలో 22వ రాష్టంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్టం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్దతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It's a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ

ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:44 దాటి ఎగ్జాక్ట్లీ 44 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ రీ ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఇందాకైతే చక్కగా ఒక రెండు అందమైన లోయ ప్రాంతాల గురించి తెలుసుకున్నారు కదా, ఒకటేమో జీరో వ్యాలీ అండ్ ఇంకోటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఇంత అందంగా కనిపించే ఈ రెండు ప్రదేశాలు అచ్చా నిజంగా ఒక మనిషి పెయింటింగ్ గీసినట్లుగా ఉంటాయన్నమాట. మరి అలా మన ఇండియాలోని లడక్ లో మరొక అందమైన ప్రదేశం ఉంది. ఇది దీని గురించి చెప్పాలి అని అంటే భారత్ చైనా సరిహద్దుకు దగ్గర లేహ్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఒక అందమైన సరస్సు. దాని పేరే పాంగోంగ్ లేక్ అన్నమాట. మరి ఈ సరస్సు మన ప్రపంచంలో ఉండే ఎత్తైన సరస్సుల్లో ఒకటిగా కూడా నిలిచింది. మరి ఇలా ఎత్తైన సరస్సుగా మనకి కనబడే ఈ సరస్సు మంచు కొండల మధ్యలో ఒక నీలి అద్దంలాగా సూర్యకాంతి పడగానే రంగులు మారుతూ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అసలు ఊహించుకోండి ఇలాంటి ఒక సరస్సు మన కళ్ళ ముందు కనబడితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇక్కడ విజువల్స్ అన్నీ కూడా మనకి ఒక సినిమానే తలపిస్తాయి అన్నమాట. మరి అలా పాంగోంగ్ లేక్ గురించి అయితే తెలుసుకున్నారు, ఒక అందమైన సరస్సు అలా చూసేసాం కదా. మరి ఇంకొక అందమైన లోయ ప్రాంతాన్ని మనం చూద్దాం. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: विविध भारती FM 101.3।
1: ఎస్, మనం వింటూ ఉన్నాం మిగతల్సా ప్రోగ్రామ్ లో మంచి అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం, మంచి పాటలు కూడా వింటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు సాధారణంగా మనం పెయింటింగ్ అనగానే కొంతమంది ఏమో కొండలు, సూర్యుడు, పక్షి ఇలా ఇష్టపడుతుంటారు. మరి కొంతమంది ఒక అందమైన చిన్న ఇల్లు, ఆ ఇంటి పక్కనే ఉండే చెట్టు, చెట్టు పక్కన ఒక ఆవు ఇట్లా వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే చక్కగా ఒక పొలం, ఆ పొలంలోంచి మధ్యలోంచి వచ్చి ఒక సెలయేరు, ఆ పొలం పనులు చేసుకుంటున్న మనుషులు, ఇలా రకరకాలుగా వాళ్ళందరూ గీస్తూ ఉంటారు కదా పెయింటింగ్స్ అనే అనగానే. అయితే మనం ఆలోచిస్తే కనుక ఒక పక్క మంచి కొండలు, ఇంకో పక్క మంచి ఎడారి, అలాగే దాంతో పాటు మనకి కనిపించే నీలి నదులు, ఒక్కసారి ఇవన్నీ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది? నిజంగా అదేదో విజువల్ ఎఫెక్ట్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇది నిజంగా ఇది మన భూమి మీద ఉన్న ప్రదేశమేనా అన్న చెప్పి ఒక థాట్ కూడా వస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక మరో ప్రపంచంలాగానే కనిపిస్తుంది. ఒక పక్క మంచు కొండలు ఉంటాయి, మరో పక్క బంగారు రంగులో ఎడారి ఉంటుంది, దాంతోపాటు నీలి రంగులో నదులు కూడా, సెలయేర్లు కూడా అలా పారుతూ ఉంటాయి. మరి ఇలా ఈ మూడు కలిపి కనిపించే ఒక అరుదైన ప్రదేశం ఇప్పుడు మనం చూడబోతున్నాం, అదే నూబ్రా వ్యాలీ అన్నమాట. మరి నూబ్రా వ్యాలీ గురించి మాట్లాడాలి అని అంటే ఇక్కడ చాలా అందమైన మనకి కొండలు కనబడతాయి, మంచు కొండలు. మంచు కొండలతో మధ్యలోంచి నీలి రంగు నదులు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తున్నప్పుడు పక్కనే మనకి చల్లని బంగారు ఎడారి కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఇంత ప్రత్యేకమైన ఈ ప్రదేశంలో మనకి ప్రత్యేకంగా రెండు మూపురాలుండే వంటలు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు

సోక్ నది లోయ మధ్యగా ప్రవహిస్తూ ఈ అందాన్ని మరింతగా పెంచుతాయి అక్కడ ఉన్న చిన్న చిన్న చిన్న చిన్న జలపాతాలు కూడా. సో అది విషయం. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా, సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో అక్కడ ఉండే కొండలు బంగారు రంగులో మారిపోతాయి అన్నమాట. సో నేచర్ లవర్స్ కి అడ్వెంచర్ లవర్స్ కి ఇద్దరికి కూడా ఇది చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. మరి నూబ్రా వ్యాలీ చాలా అందంగా ఉంటుంది కదా. మరి ఈ యొక్క ప్రదేశం అయితే మన అచ్చం పెయింటింగ్ గీసినట్లుగానే ఉంటుంది అన్నమాట. మరి ఇట్లాగా నేచర్ గీసిన పెయింటింగ్ తో అందమైన ప్రదేశాలని మనం చూసేసాం మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ ధీరాల మళ్ళీ కలుద్దాం. ఇంకొక మంచి సాంగ్ తో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్ కి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా మంత్రి సవిత తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా డెంగ్యూ వ్యాధి నివారణాధికారి డాక్టర్ ఓబులు తెలిపారు. ఈ రోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా జిల్లాలోని బుక్కరాయి సముద్రం మండలంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ పట్ల నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజార్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి భావితరాలకు స్వచ్చమైన పచ్చని కోనసీమను అందిద్దామని కోరారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 26219 మంది దరఖాస్తు చేసుకోగా 23198 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. వివిద్ భారతి ఫెమినిస్ట్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో

0: ఓ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:06:36 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మన ధీరాలో ఒక లేడీ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ తనతో పాటుగా మంచి టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను మన ధీరాలో. మరి నెవర్ సే యు ఆర్ వీక్ అనే ఈ మాట వినగానే ఈ మాట నిజంగా ఎవడు సార్థకం చేసిందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. బాక్సింగ్ లాంటి కఠినమైన క్రీడల్లో స్త్రీలు రాణించడం అనేది చాలా అరుదు, అది కూడా అప్పట్లో. మరి అట్లాంటిది అప్పట్లోనే ఎన్నో బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బాక్సింగ్ ఆటలో భారతదేశానికి ఎన్నో పథకాలను చేకూర్చి గర్వకారణంగా నిలిపిందన్నమాట మన దేశాన్ని. తనెవరో కాదు, మనందరి ఫేవరెట్ ఫేవరెట్ ప్లేయర్ మేరీకోమ్. సో మేరీకోమ్ గారి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇవాళ ధీరాలు. ఇప్పుడైతే గురు మూవీ నుంచి సాంగ్ విందాం. వింటూ ఉండండి వివిధ భారతిలో ధీరా ప్రోగ్రామ్ చందనాతో కలిసి.

సో మ్యారీకామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మన ధీరాలో అయితే మరి చిన్ననాటి నుంచే కష్టపడి పెరిగిన ఒక చిన్న సాధారణ రైట్ కుటుంబ అమ్మాయి అనమాట ఆవిడ. మరి చాలా మంది కూడా ఆమెని నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళట, అసలు నీకు బాక్సింగ్ ఎందుకు, ఇది అబ్బాయిలు ఆడే ఆట, అయినా నువ్వెందుకు ఆడటం, ఇలాగా ఆవిడ్ని చాలా విధాలుగా నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా తన లక్ష్యం పైన నమ్మకాన్ని మాత్రం తను ఎప్పటికీ కోల్పోకుండా అలా వాళ్ళు నిరుత్సాహపరిచినా కూడా ముందుకు సాగిందనమాట. అలా గంటల తరబడి ప్రాక్టీస్ కొనసాగించి మరి తన ప్రతిభను అయితే నిరూపించుకొని ప్రపంచ మహిళా ఛాంపియన్ గా ఎన్నోసార్లు గెలిచి ఒలింపిక్స్ లో కూడా పథకం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. మరి ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి ఇంకొన్ని విషయాలైతే. ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

ఎస్, మరి మేరీకోమ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మేరీకోమ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే ఆవిడ పేరు మీద ఒక బయోపిక్ కూడా వచ్చేసింది అనమాట. అదైతే అందులో మనకి ప్రియాంక చోప్రా గారు కనిపిస్తారు. అదే సంగతి మరి ఈవిడ గురించి ఇంకా మాట్లాడాలి అంటే, సో పెళ్ళైన తర్వాత అంటే పెళ్లి పిల్లలు ఇవేవి కూడా తన కెరీర్ కి అడ్డు రాలేదన్నమాట. పరాజయాల్ని భయం లేకుండా ఎదుర్కొని తన సంకల్పమే తన భవిష్యత్తుగా, అందమైన భవిష్యత్తుగా మార్చుకున్నారు. సో మరి ఈవిడ లైఫ్ మరి మనకి తెలిపేది ఏంటి అని అంటే, మనకు ఒక సంకల్పం అనేది ఉంటే మన భవిష్యత్తును అదే నిర్ణయిస్తుంది అని చెప్పన్నమాట. సో అందుకు ఎగ్జాంపుల్లే మేరీకోమ్ గారి ది బెస్ట్ లైఫ్. సో ఇంకా మరి ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు ఈ ధీరాలో. ఇప్పుడైతే మీకోసం లవ్ స్టోరీ నుంచి సాంగ్ వస్తుంది, ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి. వింటూ ఉండండి వివిధ భారతి.

0: సమయం 1:20 ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: ఈరోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
1: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
1: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనే స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
4: తిరుపతి జిల్లాలోనేటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, వీటన్నిటిలో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్, వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక

0: 1 to 2 days అమరావతి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
1: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 మే 16 తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్ పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
2: ఎలక్ట్రానిక్ సైకిల్ ని మన కలెక్టరేట్ కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లే వాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్ పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇన్నోవేట్ చేశారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ గాని మీరు సంప్రదించండి.
1: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక

సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: 101.3
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: వెల్కమ్ బ్యాక్ టు ధీర ప్రోగ్రామ్. 1 o'clock 36 minutes, 36 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో రీఎంట్రీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మీరు విన్న ఈ పాట చైతన్య సినిమాలో ఎస్పీ బాలు గారు పాడిన పాట. మరి మనం రీఎంట్రీ ఇచ్చాక ఏం తెలుసుకుందాం? సో అమ్మాయిలు ఋతువులని, కాలాలని, సమయం అని ఇలా వేటతో పని లేకుండా తన లైఫ్లో 45 నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి నెలా కూడా పడే ఒక శారీరక సమస్య, పీరియడ్స్ అన్నమాట. ఆ దట్టు ప్రతి ఇయర్ కూడా మనకి ఋతువులు మారుతూనే ఉంటాయి, కానీ ప్రతి నెల వచ్చే ఈ సమస్య మాత్రం 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ప్రతి స్త్రీకి ఉంటుంది. మరి ఇటువంటి ఈ సమస్య ఉన్నప్పుడు, అంటే ప్రతి నెల మనకి వస్తూనే ఉంటాయి కదా పీరియడ్స్ అనేవి, అలా వచ్చినప్పుడు ఋతువులకు అనుగుణంగా మనం మన శరీరాన్ని మనం మలుచుకోగలగాలి కదా. దట్టు ఈ పీరియడ్స్ టైంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ మనం కొన్ని చిట్కాలు కూడా పాటిస్తూ ఉండాలి. మరింతకీ ఏంటో చిట్కాలు ఇవాళ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ సమ్మర్ని చక్కగా ప్రజెంట్గా ప్రశాంతంగా మీ పీరియడ్ టైంని, పీరియడ్ సైకిల్ని కొనసాగించుకోవచ్చు అనమాట. సో దానికోసం మనమైతే తెలుసుకుందాం కొన్ని టిప్స్ ఈరోజు, అండ్ ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తర్వాత ఒక సాంగ్ తర్వాత అయితే నేను మీతో షేర్ చేస్తాను. విన్ టు స్టే ట్యూన్ టు వివిధ భారతి.
1: అబ్బబ్బా ఎండలు మండిపోతున్నాయి బాబు, ఈ టైమ్ లో చల్లగా ఏదైనా అయితే ఉంటుంది చూడు.
2: అవి ఇవి ఎందుకు, ఆంపన్న తాగేద్దామా?
1: ఆంపన్నా? అదేంటో?
2: ఆంపన్ననే, పచ్చి మామిడికాయలు సీజన్ స్పెషల్ కదా. సో పచ్చి మామిడికాయ ముక్కల్ని ఉడికించి గుజ్జులాగా చేసుకుని కప్పు గుజ్జుకి 3 కప్పుల పంచదార కలపాలి. దీనిని వేడి చేస్తూ పంచదార లేత పాకం వచ్చే వరకు ఉడికించాలి. అంతే, దీన్ని చక్కగా చల్లారక స్టోర్ చేసేసుకుంటే అవసరం ఉన్నప్పుడు అలా తీసుకుని ఒక భాగం ఆమ్ పన్నాకు 3 రెట్ల వాటర్ ని కలిపి రోజులో ఒక్కసారైనా తాగుతూ ఉంటే ఈ సమ్మర్ లో ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్టే. అంతేకాదు, ఇది డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది తెలుసా.
1: వావ్, హెల్దీ డ్రింక్ ఇంత టేస్టీగానా?
2: అవును, ఈ సమ్మర్ లో మీరు ట్రై చేసేయండి.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.

ఎస్, అలా వైకుంఠపురం నుంచి సాంగ్ అయితే వినేసాం. మనం ధీరాలో ఉన్నాం కదా. మరి ఈ వేసవిలో ముఖ్యంగా పీరియడ్స్ వచ్చిన టైంలో అయితే అమ్మాయిలు చాలా నీరసి పడిపోతారు. అండ్ ఈ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిరాకు, విసుకు, కోపం తెలియకుండానే వచ్చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా, ఇంకా జెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంకొంచెం ప్లెజెంట్గా ఉండగలుగుతారు. మరి ఈ వేసవిలో మన శరీరం, ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను, శరీరం ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకనంటే ఆటోమేటిక్గా మనకి నీరసం ఉంటుంది కాబట్టి. సో మనకి సమ్మర్లో డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా ఎక్కువగా నీరు ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. సో నీరుని తాగుతూ ఉండండి, దాంతోపాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివన్నీ తాగుతూ ఉండండి. వీలైతే పుచ్చకాయ తినండి, లేదు కర్బూజా తినండి. సో ఇవేవి మాకు తినటం ఇష్టం ఉండదు. అసలు నాకు ఫుడ్డే ఎక్కదు నాకు పీరియడ్స్ టైంలో అని అనుకుంటే కనుక మంచి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు అనంటే సబ్జా నీళ్ళు తాగొచ్చు, లేదు అనంటే ఎండు ద్రాక్ష, కిస్మిస్ ఇలాంటివి మన బాటిల్లో వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని వేసేసుకొని వాటిల్లో ఆ నీటిని తాగొచ్చు. ఏదైనా సరే హైడ్రేటెడ్గా ఉండడం ముఖ్యం అన్నమాట. మరి వేసవిలో మనకి చెమట ఎక్కువగా వస్తుంది కదా, దానివల్ల ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి. సో అట్లా మనం ఒకవేళ ఈ సమస్య రాకుండా ఉండాలంటే మన పీరియడ్ టైంలో ముఖ్యంగా మనం కొంచెం హైజీనిక్గా ఉండే మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగించాలన్నమాట. అండ్ వీలైతే కాస్త న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తే బెటర్ మన శరీరానికి. అండ్ ఇంకా పీరియడ్స్ టైంలో మనం చాలామంది వర్కింగ్ ఉమెన్ అంటే తప్పదు బయటికి వెళ్ళేటప్పుడు, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మరీ టైట్గా ఉండే బట్టలు వేసుకొని అక్కర్లేదు, ఇంట్లో ఉంటారు కాబట్టి. సో కొంచెం అలా కొంచెం ఓ మాదిరిగా లూజ్గా ఉండే బట్టలు అయితే వేసుకోవచ్చు. సో అట్లా టైట్గా ఉండేవి సిల్క్, జీన్స్ క్లాత్ ఇలాంటివి, కొంచెం థిక్నెస్ ఉండేవి మనం అవాయిడ్ చేసేసి కాటన్, జూట్ ఇలాంటివి ఉపయోగిస్తే బెటర్ అనమాట. సో అట్లాగా ఇంకా మాట్లాడుకుందాం ఇంకేం చేయొచ్చు అనేది. అండ్ దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ కూడా కొంతమంది సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. సో వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. సో అవన్నీ మాట్లాడబోయే ముందు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి మన తీరాల్లో చివరిగా తెలుసుకోబోయే టిప్స్ ఏంటి అని అంటే, ఇందాక మనం తెలుసుకున్నాము కదా, సో వేసవిలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అండ్ ముఖ్యంగా పీసీఓఎస్, పీసీఓడి సమస్యలు ఉన్న వారిలో వేసవిలో హార్మోన్స్ అసమతుల్యత అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, దట్టు ఈ సమ్మర్ విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి, మనం హైడ్రేటెడ్గా ఉండటం, హెల్దీగా డైట్ని మెయింటైన్ చేయడం, డైట్ అంటే

0: పెద్దగా అవే తినాలి ఇవే తినాలి ఇన్ని క్యాలరీస్ అన్ని క్యాలరీస్ అని కాదు, మనం తినే ఫుడ్ హైజీనిక్ గా ఉందా లేదా చూసుకోవడం. అండ్ పీరియడ్స్ వచ్చే ముందు మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం. అప్పుడు మనకి ఈ సమస్య ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉన్న వాళ్ళకి కరెక్ట్ టైంలో పీరియడ్స్ అనేవి సైకిల్, పీరియాడిక్ సైకిల్ అనేది రన్ అవుతుంది అనమాట, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది. సో ఇలాగా మన శరీరం ఇచ్చే సంకేతాలని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి, మనం టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటున్నప్పుడు మనకి రెగ్యులర్గా వస్తోందా లేదా, అంటే టైం 27 డేస్ తర్వాత వస్తుందా లేదా, పీరియడ్ కరెక్ట్ టైంకి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఒక్కొక్కసారి కొంతమందికి ముందుకు వెళ్ళచ్చు టైట్, కొంతమందికి టైం అనేది ముందుకు రావచ్చు, వెనక్కి వెళ్ళచ్చు ముందుకు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి 27 డేస్ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొనసాగుతూ ఉంటుంది కదా. మరి ఈ సైకిల్ని కరెక్ట్గా మనం కరెక్ట్ టైంలో మనకి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నమాట. సో ఈ సమ్మర్లో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉంటూ హ్యాపీగా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయండి. సో వీలైతే ఎక్కువగా మీకు నచ్చిన పనులు చేస్తూ, మీకు నచ్చిన పాటలు వింటూ ఇలా మీ టైంని కేటాయించుకోండి. సో వీలైనంత వరకు ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి, అండ్ మీ యొక్క మూడ్ స్వింగ్స్ని అలా ఆల్టర్నేట్ బేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇది మన థీరో ప్రోగ్రామ్. చివరిగా ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇస్తున్నాను, విండో స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉండొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఓ 31 మినిట్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి ప్రోగ్రామ్ కి. వెల్కమ్ టు సందడి సందడి. మీ అందరికీ కూడా మరి ఇవాళ మన సందడి సందడిలో నాతో కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారు కదా, మరి సందడి చేయాలి.

క్లాక్ 31 మినిట్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి ప్రోగ్రామ్ కి. వెల్కమ్ టు సందడి సందడి. మీ అందరికీ కూడా మరి ఇవాళ మన సందడి సందడిలో నాతో కలిసి సందడి చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మరి సందడి చేయాలి అంటే ఎట్లా చేద్దాం? నాకు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు అనమాట. 0866248814 ఇది వాట్సాప్ నంబర్. సో దీన్ని సేవ్ చేసుకోండి. చక్కగా 1.5 అవర్ పాటు 4 o'clock వరకు కూడా అందరం కలిసి సందడి చేద్దాం. సందడి ఎలా చేద్దాం? నేను అడిగే క్వశ్చన్స్ కి సరదాగా మీరు కూడా ఆన్సర్స్ చేయడమే ఇది మన సందడి సందడి. మరి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగేయడానికి రెడీగా ఉన్నాను. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చెప్పా కదా, 0866248814 నంబర్కి అయితే ఆన్సర్ చేసేస్తూ ఉండండి. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా సరే ముందుకే వెళ్తాం కానీ పైకి కిందకి అస్సలు వెళ్లలేం, ఇంతకీ ఏంటా మెట్లు? తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కి దిగినా కానీ ముందుకే వెళ్తాం పైకి కిందకి వెళ్లలేం, ఏంటా మెట్లు? ఎక్కడున్నాయి, ఇందుకే ఆ మెట్లు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. మరి మన లిజినెస్ అయితే వెల్కమ్ చెప్పేస్తున్నారు సందడి సందడికి. ఎవరెవరో చూసేద్దాం. ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి వెల్కమ్ చెప్తున్నారు, అండ్ దమ్మోజు వెంకటాచారి గారు కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు, అండ్ అపలరాజ్ గారు పడన్ నుంచి ఎలా ఉన్నారు వెల్కమ్ అంటూ, ఈ రోజు మన ముఖ చిత్రాలు మారుస్తారో లేక ఇందు వదినా కొందరు అదినా వావ్ అని మా చేత అనిపిస్తారో ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకుందరు కానీ. నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా నుంచి అంకయ్య గారు, హాయ్ అండి. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కర్నూలు నుంచి పంపించారు తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనమాట. ఓకే, హాయ్ అందరికీ. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. అండ్ మార్చండి మార్చండి, మా ముఖ చిత్రాలు మార్చండి అంటున్నారు. మారిపోతాయో లేదో మీరే గమనించుకోవాలి. భాస్కర్ గారు పడే నుంచి, అండ్ ఇంకా ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి అడుగుతున్నారు. వినాయతుల్లా గారు ఉభయకుశుల పరి. నెక్స్ట్ ఇంకా నీ ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు. ఓకే, ఇది కూడా కన్సల్ట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్నాయి ఆన్సర్స్ కాబట్టి నీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను, అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మీ యొక్క ఆన్సర్స్ ని ఒక సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. ఓకేనా? ఎక్కేందుకు మెట్లున్నాయి, దిగేందుకు మెట్లున్నాయి, ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా ముందుకే వెళ్తాం కానీ పైకి కిందకి వెళ్లలేం, పైకి కిందకి వెళ్లలేం అని చెప్పాను కాబట్టి. ఎవరు పంపించారు? పూర్ణచంద్ర గారు. ఆన్సర్ అది కాకపోవచ్చు. సో ఆలోచించుకోని లోపు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మంచి సాంగ్ అయితే మీరు వినేశారు కదా. ఏ సినిమా అంటే అల్లరి రాముడు సినిమా నుంచి అనమాట. అండ్ మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఎక్కేందుకు మెట్లు ఉన్నాయి, దిగేందుకు మెట్లు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎక్కినా దిగినా సరే ముందుకు వెళ్తాం, కానీ పైకి మాత్రం కిందకి మాత్రం వెళ్ళలేం. ఆ మెట్లేంటి? సో ఈ క్వశ్చన్ కి నేను చూడగా నాకు కనిపించిన ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారో తెలుసా? సో ఇవాళ మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ నాకైతే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి పంపించారనమాట. సో కంగ్రాట్స్, మరి ఫస్ట్ లిజనర్ రైట్ ఆన్సర్ అయిపోయిందనమాట మీదే. మరి నేను మిగిలిన ఆన్సర్స్ కూడా చూసేస్తాను, ఎవరు పంపించారు ఏంటి అనేది. సో ముందుకు వెళ్తాయి అంటున్నారు కాబట్టి ఎక్సలేటర్ అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటున్నారు సతీ భార్గవి గారు తాడిపత్ర నుంచి. సో లిఫ్ట్ లో కూడా మనం పైకే వెళ్తాం, అంటే లిఫ్ట్ లో ఆర్ ఎక్స్కలేటర్ లో ఏదైనా సరే మనం పైకే వెళ్తాం. నేనన్నది ముందుకే వెళ్తాం కానీ అన్న. సో అది ఆలోచించండి ఏదై ఉంటుంది అనేది. అండ్ ఇదే ఆన్సర్ ని దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ పంపించారు, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు కూడా ఇదే ఆన్సర్ ని పంపించారు. సో దాన్ని బట్టి అయ్యప్ప నగర్ నుంచి విష్ణు గారిది ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. అండ్ అలాగే స్మైలీ మచిలీపట్నం నుంచి నిచ్చెన అంటూ పంపించింది, నిచ్చెన అవ్వదమ్మా చిట్టి తల్లి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నిన్నటి తరువాయి భాగం అయి ఉంటుందిట, ఓహో ఇట్లా వచ్చారా, కానీ అవ్వదు. తిరుమలయ్య గారు, అండల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా ఎస్కలేటర్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా వేణు గారు జయంపు పంపించారనమాట. సో జయంపు ఇంటికి ఊరి పేరా లేకపోతే ఊరి పేరే సిహెచ్ఎం పంపించారు కదా, ఎక్సలేటర్ అంటున్నారు కానీ కాదు. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి వైకుంఠపాళి అంటున్నారు, బాగుంది ఆన్సర్ కానీ ఇది కాదు. నెక్స్ట్ ఇంకా అనంతనాగ్ గారు త్రివేణి గారు ఫ్యామిలీ లిఫ్ట్ అంటున్నారు.

కడప నుంచి కాదు. అండ్ అలాగే అప్పలరాజు గారు కూడా పడ నుంచి ఎక్సలేటర్ ఎక్కితే ముందుకే వెళ్తుంది అంటున్నారు, కానీ కాదు. అండ్ అలాగే పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామ్రేడ్ ఎందన్నా, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైం కి అంటూ పంపించారు. నా ఆన్సర్ నది గాని కాలం గాని అంట. బావ్, సూపర్ ఉంది, కానీ ఇది కాదు. థ్యాంక్ యూ అడిగినందుకు, అండ్ మీరు కూడా వెల్కమ్. సో పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. నెక్స్ట్ ఇంకా చెప్పులు లేదా పాదరక్షలు అనుకుంటున్నారట. సో ఇవి మెట్ల అప్పుడు అడుగులు అవుతాయి. మీరు చెప్పిన ఆన్సర్కి రిలేటెడ్ అయితే చిలుక నారాయణ గారు, అంచూయ్య గారు పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఎక్సలేటర్ అనుకుంటున్నా, అదే లిఫ్ట్ అనుకుంటున్నా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ గారు, లక్ష్మణరావు గారు పంపించారు. సో అది విషయం కాదండి. అండ్ అలాగే హృదయపూర్వక స్వాగతం పంపించారు చెప్పులు లేదా పాదరక్షలు అంటూ ఆదిలాబాద్ నుంచి శైలజ గారు, పూర్ణచంద్ర గారు. సో నా పేరు చందన, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే అది కాదు. అండ్ పంతాడి శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు మోరిపల్లె నుంచి నది అనుకుంటున్నారట. బాగుంది కానీ ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్లవల్లేరు నుంచి పంపించారు, నడక గాని నడవడం గాని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి అంటున్నారు. అడుగులో అడుగు వేసుకుని ముందుకు వెళ్ళగలం, మనం పైకి వెళ్ళగలం, కిందకి దిగగలం. సో చాలా మంది ఇదే ఆన్సర్ పెట్టారు. సో అది విషయం ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు, శ్రీనివాసరావు గారు, ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ వయసు అంటున్నారు. ఓ బాగుంది ఆన్సర్, నైస్ అండి. నెక్స్ట్ ఇంకా లిఫ్ట్ అనుకుంటున్నా లేదా నది అంటూ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి పంపించారు, కానీ కాదు. సో నెక్స్ట్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సెకండ్ లిజనర్ అయిపోయారు అనమాట ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించే వాళ్ళలో, అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా మెట్లు ఎక్కడానికి దిగడానికి ఉపయోగపడతాయి, మనం వాటిపై ముందుకు నడుస్తాం కానీ ఒకే మెట్టు మీద ఉన్నప్పుడు పైకి కానీ కింద కానీ కదా లేము అంటున్నారు. నేను అన్నదే కదా, నేను మెట్ల గురించే అడిగా, ఆ మెట్లు ఏ మెట్లు అని మాత్రమే అడిగా నేను. సో అది విషయం. క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్గా వినుంటే మీకు అర్థమయ్యేది. తేజేశ్వరి, శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ అందరూ పంపించారు. ఎక్కడి నుంచి, ఇంతకీ ముల్లగుర్తి విలేజ్ అంట, ఓకే నైస్. ఇంకా నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే భరత్ నగర్ నుంచి పార్థసారి గారు ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ, ఓకే అండి. అండ్ ఇంకా ఉప్పల్ కూడా కరెంట్ ఏంటది, ఉప్పల్ కూడా కరెంట్ లిఫ్ట్ ఉన్నది, ఎక్కడానికి ఒకే మార్గం, దిగడానికి ఒకే మార్గం, అమాంతం కాళ్ళు పెడితే చాలు అంటారా, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ లిఫ్ట్ మీద మనం కాలు ఒకసారి పెడతాం ఎక్కుతాం, కానీ మనం వెళ్ళేది ఎక్కడికండి, పైకే కదా. నేను అదే అందుకే అది కాదు అని చెప్తున్నాను ఇందాకటి నుంచి. సో నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు, వైకుంఠపాళి గేమ్లో ఉండే ల్యాడర్స్ అంట. బాగుంది కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ఫ్యామిలీ పంపించారనమాట రొంపిచెర్ల నుంచి, క్యాలెండర్ అనుకుంటున్నారా, నైస్, కానీ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, చెప్పులు లేదా పాదరక్షలు, ఆ రెండు ఒకటే కదా, కానీ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ గారు కాలం అంటున్నారు విజయవాడ నుంచి, కాదు. అండ్ చెప్పులు అంటున్నారు వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదండి. అండ్ అలాగే పరమపద సోపాన పటం అనుకుంటున్నారట చెప్పులు లేదా అని చెప్పి పంపించారు వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కానీ కాదు అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేశారు. అండ్ సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కొల్లిపార నుంచి మౌలాలి గారు, కాళ్ళ వేళ్లకు పెట్టుకునే మెట్టేలట, ఆహా బాగుందండి ఆన్సర్, కానీ అది కాదు. నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు కూడా చెప్పులు అంటూనే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు అంటే పేరు అయితే లేదు, ఓన్లీ ఆన్సర్సే పంపిస్తున్నారు మీరు. ఈసారి పేరు కూడా పంపించండి, ఇంతకీ ఎవరు, ఆకుల వెంకటేష్ బాబు గారట, ఓకే అండి. మీరు పేరుతో సహా పంపించండి మీ ఆన్సర్ని, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, ముందుకే వెళ్తాం వెనక్కి రాము, వెనక్కి రాము అని నేను చెప్పలా, ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తాం, కానీ పైకి కిందకి వెళ్ళలేం, ఓకేనా, ఏదంటూ పంపించండి స్మైలీ. అండ్ నెక్స్ట్ ఇంకా చందన గారు, మీ క్రియేటివిటీతో మొదటి ప్రశ్నతోనే ముఖ చిత్రాలు మార్చేశారు, ఆన్సర్ జెయింట్ వీల్ అంట, జెయింట్ వీల్లో మనకి కళ్ళు తిరుగుతాయి కిందకి పైకి మనం వెళ్ళినప్పుడు. సో అది యాక్చువల్లీ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది, మన బుర్రలాగా తిరుగుతూ ఉంటుంది అనమాట, అది విషయం అప్పలరాజు గారు. ఎనీవే చెప్తాను నేను ఆన్సర్, అప్పుడు మీరు ఇదేనా అయ్యో అనుకుంటారు అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుంచి పంపించారు, పడవ అట, బాగుందండి ఆన్సర్, కానీ పడవకి మెట్లు ఉంటాయా ఆలోచించండి. అండ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటూ పంపించింది, కానీ పేరైతే లేదు. నెక్స్ట్ ఇంకా హేమంత్ పంపించారు విజయవాడ

కరెక్ట్ ఆన్సర్ హేమంత్. అండ్ అలాగే సందడి సందడి ఆర్జే చందన గారికి శ్రోతలందరికీ కూడా వెల్కమ్ అంటూ నమస్తే అంటున్నారు లక్ష్మణ్ గారు నందికొట్కూర్ నుంచి. వయసు కాలం అంటూ పంపించి తన పక్కన పెట్టారే అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఏజ్ ఆర్ టైం అంటున్నారు. రెండు కూడా కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా చెస్ ఆటలో ఉండే భటుడంట. ఓ అలా వచ్చారా. నివాస్ గారు పంపించారు నల్లపాడు నుంచి, కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పులు కానీ పాదరక్షలు కానీ అంటూ ఆన్సర్ చేశారు కదా, సో అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడే వచ్చా మేడం, క్వశ్చన్ వినలేదు, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా అంటున్నారు ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఇంకా పంతాడు శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఇంకా ఎవరు మెసేజ్ చేయకండి. సో ఇంకొన్ని ఆన్సర్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఈలోపైతే. వెంకటాచారి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే మలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి నీడ అంటున్నారు, కాదండి. అండ్ ప్రశ్న మరోసారి చెప్పమంటూ అడుగుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు రామనగర్ నుంచి. చెప్తాను ఆన్సర్తో సహా చెప్తాను. అండ్ అలాగే ఇప్పుడు చూడండి చందన గారు అంట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు చేశారు ఈ మెసేజ్ని. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి పంపించారు అనమాట, నిచ్చెను కానీ నీడ కానీ అంటున్నారు, కానీ కాదు. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద గారి ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా సైకిల్ పెడల్స్ అనుకుంటున్నారట అనంతపూర్ నుంచి అనురాధ గారు, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా చిలుకు నారాయణ గారు, అన్సీ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మస్థానరావు గారు, శ్రీనివాసరావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ మెట్లు మనం ఎక్కుతాం దిగుతాం. ఓకే, ప్రతి మెట్లు మనం ఎక్కుతూ దిగుతూనే ఉంటాం, కానీ ఈ మెట్లు ఎక్కినప్పుడు మనం ముందుకే వెళ్తాం లేదా వెనక్కే వెళ్తాం, అలా అని పైకి కిందకి వెళ్ళలేం అన్నమాట. అది ఎంతకీ అవి ఏ మెట్లు అంటే మనకి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ కనబడే మెట్లు అన్నమాట. సో ఏదైనా సరే మనల్ని ముందుకే తీసుకువెళ్తాయి కదా ఈ వాహనాలు. సో అది విషయం. మరి ఈ మూడిట్లో కనపడే మెట్లే మన ఆన్సర్. అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకున్నారా? అనుకునే ఉండుంటారులే. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో నాగార్జున, హీరో ధనుష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది? ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏది? హీరో నాగార్జున, హీరో ధనుష్ కలిసి నటించిన సినిమా ఏది? ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపిస్తున్నాను రఘువరం బీటెక్ నుంచి.

0: తమ్మే కూల్ డౌన్. సరే గానీ మంచి కాక మీద ఉన్నట్టున్నావు, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోల్ ఆర్ వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

ఎస్, రఘువరన్ బీటెక్ నుంచి సాంగ్ వినేశారు కదా, మరి హీరో ధనుష్, హీరో నాగార్జున ఒకే టైటిల్తో నటించిన సినిమాలేవి, కలిసి నటించిన సినిమా ఇది. సో ఆన్సర్స్ తెలిస్తే పంపించండి. మన లిజనర్స్ ఆల్రెడీ చాలా మంది కరెక్ట్గా పంపించేశారు ఈసారి. మరి చూద్దాం ఎవరు పంపించారో, కరెక్ట్ ఆన్సర్ చేసింది ఎవరు అని అంటే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి, అండ్ అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైలు అంటున్నారు. కాదు, ఇంకో మూవీ కూడా ఉంది, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ స్మైలీ, అది కొంచెం ఉంది చెప్తా అదేంటి అనేది. అండ్ కొండారెడ్డి గారు సిద్ధవతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి మాలాంబి గారు కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి యాక్కు భాష గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మిర్యాల గోవర్ధన్ గారు గోల్లెపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ కడప నుంచి ఎవరు పంపించారు, అనంత్ నాగ్ గారు ఫ్యామిలీ పంపించారు అన్నమాట కరెక్ట్ ఆన్సర్, అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి పద్మస్కందరావు గారు, శ్రీనివాసకరావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ భోజనం అయిందా అంటూ పంపించారు మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా ఫైన్ అండి నేనైతే. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ప్రతీక్ అండ్ విరాజ్ ఇద్దరు కూడా పంపించారు నగల, దీన్నే ఊరు పేరా అండి ఇది, ఓకే సో అక్కడి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సతీష్, సాహితి, సుహాన్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ లో ఈ రోజు పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ది హేగ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభ చూస్తుంటే తనకు భారత్ లో ఉన్నట్లే ఉందని, భారత్ నెదర్లాండ్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం ఉందని

ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆఫ్ఘాన్ తాలిబాన్కు డబ్బులు చెల్లించారని, వారు భారతదేశం తరపున పోరాడుతున్నారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పేర్కొన్నట్టుగా సామాజిక మాధ్యమంలో వస్తున్న వీడియో నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. డ్రగ్రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా ఆపరేషన్ రిచ్పీల్లో భాగంగా జిహాదీ డ్రగ్గా పిలిచే క్యాప్టగాన్ డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తొలిసారి స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ దాదాపు 182 కోట్లు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్చాంద్ర కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, అది మన ఇంటి బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 19వ వార్డులో ఈరోజు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధన పొదుపులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి ఇంధన పొదుపుపై వారికి మార్గనిర్దేశం చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వరుసగా 2వసారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మొత్తం 23,198 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 పైగా మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పెదబొట్ల చెరువు అభివృద్ది పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ చెరువు కింద సుమారు 105 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి సెమీస్లో మలేషియాపై 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: ഭാരതി എഫ് എം 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
3: ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై సాయిర ముజ్తబా. Prime Minister Narendra Modi is scheduled to hold bilateral talks with Dutch Prime Minister Rob Jetten and will call on their Majesties King William Alexander and Queen Maxima this afternoon. The visit carries significance beyond bilateral ties and is expected to shape broader India-EU relations following the recently concluded India-Europe Free Trade Agreement. Addressing a community event in The Hague, Prime Minister Modi said the warmth and enthusiasm of the gathering made him feel he's attending a festival in India. He described The Hague as a living symbol of India-Netherlands friendship and noted that

అంటూ ముజఫర్ నగర్ నుంచి దేవేంద్రబాబు గారు పంపించారు అనమాట. హాయ్ అండి, మరింతకీ ఆన్సర్ ఏంటి రివీల్ చేసేస్తున్నా. హీరో నాగార్జున ధనుష్ కలిసి నటించిన సినిమా రీసెంట్ గా వచ్చిందనమాట కుబేరా. అండ్ వాళ్ళిద్దరూ ఒకే టైటిల్ తో నటించిన సినిమా ఏది అంటే, ఒకటేమో తెలుగు మూవీ, డైరెక్ట్ తెలుగు మూవీ, ఒకటేమో తెలుగు డబ్బింగ్ మూవీ. సో రెండు కలిపి ఒకటే టైటిల్ ఉంటాయన్నమాట, మాస్ అనే సినిమా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే కుబేరా మాస్ అది. సరే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తాను, ఈ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814. సో అది విషయం. మరి నేను అడిగే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నేను ఒక రెండు పాటలు వినిపించేస్తాను, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ కనుక్కొని ఆన్సర్ చేసేయండి.

ఎస్, మరి టూ సాంగ్స్ నేను మీకు వినిపించేశాక కదా, మరి ఈ టూ సాంగ్స్ లో ఉన్న చిన్న సిమిలారిటీ అండ్ హీరోస్ అయితే చెప్పేస్తాను, మహేష్ బాబు నితిన్ మూవీస్ అనమాట. మరి ఈ టూ సాంగ్స్ లో ఉన్న చిన్న సిమిలారిటీ నాకైతే ఆన్సర్ చేసేయండి 0866248884కి.

ఎస్ విన్నారు విద్యార్థి 101.3 లో సందడే సందడి నాతో కలిసి చందే నాతో కలిసి. మరి ఈ రోజు నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. సో నేనైతే రెండు పాటలు వినిపించాను ఆల్రెడీ ఇందాక, ఆ రెండు పాటల్లో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కుని ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ టకటక్గా వచ్చేసాయి అనమాట ఇందాకే. మరి చూద్దాం ఎవరు పంపించారో. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు కదా ఎవరు. ఆన్సర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి రీమిక్స్ పాటలతో సందడి సందడి మామూలుగా లేదు అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా బర్త్డే విషెస్ చెప్పగలరు అంటూ పంపించారు. సో బర్త్డే విషెస్ అయితే చెప్పకూడదండి యాక్చువల్లీ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా బెనర్జీ గారు గుడ్ల వల్లేరు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ పంపించారు భవానీపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు బాలాజీ నగర్ నుంచి మలాంబి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి తమన్ మ్యూజిక్ అంటున్నారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొండాపూర్ నుంచి పంపించారనమాట రాహుల్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు చేశారు, వంశీరాజ్ గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు విత్ మూవీ నేమ్స్, కరెక్ట్ ఆన్సర్ రెండు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇంతకీ, తేజస్విరి గారు అండ్ శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరి గిరి హరి కృష్ణ అందరూ కూడా పంపించారనమాట నంద్యాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, చక్కగా పంపించాం స్మైలీ. నెక్స్ట్ ఇంకా వినాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ జయంత్ గారు పంపించారనమాట, ఎక్కడి నుంచి, అల్వాల్, సో అక్కడి నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా

అనంతపురం నుంచి సతీభార్గవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక గారు, జయంత్ అందరూ నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్చువల్లీ ఒకటే పంపించారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ అట కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు పీవునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య, వరలక్ష్మి, ధీరజ్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బంద్రపల్లి నుంచి, ఓకే ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మూవీ నేమ్ ఆన్సర్ చేశారు శంకర్ గారు రాజోల్ నుంచి. యాక్చువల్లీ మూవీ ఓకే, బట్ ఆ సిమిలారిటీ కూడా కనుక్కోవాలి అది. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ పంపించారు ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిలాబాద్ నుంచి పంపించారు పూర్ణచంద్రరావు గారు, శైలేష్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేతాజీ గారు, గోపి గారు పంపించారు, మంజుల గారు, పావని గారు అందరూ కూడా. సత్యవేదు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా ఎవరు ఆన్సర్ త్రివిక్రమ్ గారా, సో అదైతే ఆన్సర్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొండగాలి అంటున్నారు ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, కాదండి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవశ్యామ్ గారు, భీమన్న గారు పంపించారు గద్వాల జిల్లా నుంచి. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అలాగే క్వశ్చన్ చెప్పేటప్పుడా, ఓకే ఇట్స్ ఓకే, మీదే లాస్ట్ మెసేజ్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నట్టున్నారు, బట్ నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్కి ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే వారాల పేర్లు వస్తాయన్నమాట. సోమవారం, మంగళవారం, బుధవారం, ఇలా అన్ని వారాలు ఈ సాంగ్స్లో కవర్ అవుతాయి, అది విషయం. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మరి మనం వేసవి సెలవులు వచ్చేసే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటాం కదా. సో మన ఇళ్లల్లో ఒక గదిని చూడగానే, అంటే అది కిచెన్ అవ్వచ్చు, హాల్ అవ్వచ్చు, ఏదైనా మన ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఏంటో తెలిస్తే 0866248814 నెంబర్ క్యాన్సర్ చేసేయండి. మన ఇంట్లో ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

చూస్తూనే ఉంటాం కదా ఇంట్లో ఒక గదిని, ఏదర్ కిచెన్ హాల్, మన ఇంకా రూమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఏ రూమ్ అయితే అది మీరు ఒక రూమ్ ని చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు ఆన్సర్ చేయండి అన్నాను. మన లిజినెస్ అయితే చాలా మంది ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు, ఇంకా స్టిల్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపిస్తున్నారు అనేది. కాదర్ వీరాజ్ గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అప్పల్ రాజ్ గారు పడన్ నుంచి పేరు వరకే పంపించారు ఆన్సర్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఓకే ఒకడు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహవాను గారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వావ్ అబ్దుల్ గారు పెద్దపరమి నుంచి పంపించారు, వెరీ నైస్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు రంగస్థలం అంటున్నారు, మీ ఇంటిని మీ ఇంట్లో ఒక గదిని చూడగానే మీకు రంగస్థలం గుర్తొచ్చిందనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కడప నుంచి అనంతనాగ్ గారు, త్రివేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా గదిని చూడగానే గుర్తొచ్చే సినిమా అంటున్నారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు, ఉంటుంది ఉంటుంది కాబట్టి మీ ఆన్సర్ అదంటారా, వెరీ నైస్ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అని అంటే కరెక్ట్ ఆన్సర్ ని అమూల్య గారు, తేజశ్రీ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీ అందరిది కూడా. నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సిరిగిరి హరికృష్ణ అందరూ నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాంగళ్య బలం అంటున్నారు, ఓకే ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, యాక్చువల్లీ ఇది అవ్వకపోవచ్చు బట్ ఇంకేమన్నా మూవీస్ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు మజ్ను, ఓకే పేరైతే లేదు కదా, సో ఇందాక చెప్పాను పేరుతో సహా పంపించండి అని, ఈసారి మీరు పేరుతో సహా పంపించండి మీ మెసేజ్ని వెంకటేష్ గారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, నా ఇల్లే నా స్వర్గం అనే సినిమా గుర్తొస్తుందట, ఓకే నైజ్ అండి. లక్ష్మణ్ గారు నన్ను అందికొట్టుకొని నుంచి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఓకే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, వెరీ నైస్ ఆన్సర్స్ అండి మీ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ సుజాత గారు, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయంతి అల్వాల్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సో చాలా సినిమాలు అయితే పంపించారు, అతడు మురారి అత్తారింటికి దారేది అరవింద సమేత ఆనంద్ గోదావరి సఖి మనం మజిలీ ఓకే బంగారు, వీటన్నిటిలో మీరు ఇంటి లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తున్నారు బట్ ఇన్ని చూడక్కర్లేదు. యాక్చువల్లీ ఒక గదిని మీరు అలా చూడగానే మీకు గుర్తొచ్చే సినిమాల పేర్లు అంటే మీరు ఆలోచించండి, మీకు ఈజీగా తడతాయిలే. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. వేస్తామరాజ్ చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, వెరీ నైస్ బట్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా అశోక్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, వెరీ నైస్ అండి మీవి కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు కరెక్ట్ ఆన్సర్, రాజేష్ గారు అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి. అండ్ అలాగే శర్మ గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ శర్మ గారు. అండ్ అలాగే భీమనిపాడు నుంచి వెంకటలక్ష్మిరెడ్డి గారు పంపించారు, ఓకే వెరీ నైస్ అండి కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకా పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు ఆదిలాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాషా గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వినాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొండాపూర్ నుంచి రాహుల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు శరత్ బాబు గారు పెరంబలూరు నుంచి అనమాట, థ్యాంక్ యూ అండి మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే స్టోర్ ఇది మాత్రం భలే ఉందండి మీ ఆన్సర్, స్టోర్ రూమ్ ని చూడంగానే చంద్రముఖి సినిమా గుర్తొస్తుందండి.

ఏ సాంగ్ అయితే వినేశారు సాక్ష్యం సినిమా నుంచి, సారీ లక్ష్యం సినిమా నుంచి. సో మనం ఉన్నాము సండే డిసెండర్లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఇంట్లో

అండ్ బాల్కనీ చూడగానే లవ్ స్టోరీ గుర్తొస్తుందా నాకైతే? బాల్కనీ చూడగానే నువ్వు నేను ప్రేమ ఒకటి, అండ్ ఇంకోటి ఏం సినిమా, సో ఏమాయ చేస్తుంది, ఈ రెండు గుర్తొస్తాయి వెరైటీగా. అంటే ఆ సీన్స్ బాల్కనీ అనగానే ఆ రెండు సీన్స్, సినిమా సీన్స్ మంచి హైలైట్ అనమాట. ఎనీవే వెరీ ఫన్నీ ఆన్సర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్ నగర్ నుంచి దేవేంద్రబాబు గారు గ్యాంగ్ లీడర్ అంట, ఓ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా అప్పలరాజ్ గారు పడ నుంచి పంపించారు, అండ్ లక్కవరం నుంచి వెంకటరెడ్డి గారు కూడా పంపించారు. సో ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా ఓకే వెరీ నైస్ అండి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రతీక్ అండ్ సాక్షి కళ, బా పేర్లు వెరైటీగా ఉన్నాయండి. నగల దిండి నుంచి పంపించారు స్పైడర్ అంట, ఏ బాగుంది మీ ఆన్సర్ అండ్ కన్సిడర్ చేస్తున్నాను కరెక్ట్ కింద. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ. సో కరెక్ట్ ఆన్సర్స్ మీ కూడా అండ్ లతా గారు ఊయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. నెక్స్ట్ ఇంకా పుష్ప టూవా, శంకర్ గారు రాజోల్ నుంచి, ఓకే బట్ ఆన్సర్ అవ్వకపోవచ్చు. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి జయనదీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఒక్కడంటున్నారు, ఒక్కడా బట్ అవ్వకపోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకా అలవైకొండపురంలో అంట, అస్సలు కాదు, సాయికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి. సో నెక్స్ట్ వడియంపేట నుంచి నాగార్జున గారు, లక్ష్మి గారు, ఓకే కన్సిడర్ చేస్తాను మీ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా సత్యవేద్ తిరుపతి నుంచి పంపించారు, గోపీనాథ్ గారు, నేతాజీ గారు ఫ్యామిలీ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఆ ఇంట్లో ఫిలిమా, నాకేం అర్థం కాలేదండి మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు పాతికొండ నుంచి రాజారావు గారు, ఓకే. నెక్స్ట్ ఇంకా హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అట, ఈ రెండు కూడా అవ్వకపోవచ్చు, తేజస్వరి అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకా నిఖిత అండ్ మౌక్తిక ఇద్దరు కూడా పంపించారు, అయ్యప్ప కాదు అమీన్పూర్ నుంచి అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీ ఇద్దరు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా సుధాకర్ కొత్తగూడెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జగ్గేపేట నుంచి నాగా గారు, చంద్రముఖి అంట, అయ్యో అందరూ చంద్రముఖి దగ్గరికి వెళ్ళిపోయారేంటో. సో చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ గారు పంపించారు, కుబేరా అంటూ ఇందాకటి దానికి. అండ్ ఆన్సర్ కరెక్ట్గా చేశారు శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే కోసిగి మండలం నుంచి రామలింగప్ప గారు, రాజాగారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఖుషి గోపాల గోపాల అంటున్నారు పిఎస్ రంగారావు గారు వేస్తామరా నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, అష్టాశమ్మ అంట, రఘువీర్ సింగ్ గారు, వెరీ నైస్ అండి. మరి ఇందుకి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నా. సో అది హాల్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు, ఏదైనా ఏ రూమ్ అయినా అవ్వచ్చు, బట్ ఒక గదిని చూడగానే మనకి గుర్తొచ్చే సినిమాలు ఏంటి అని అడిగాను కదా, ఇంకెవరు ఆన్సర్ చేయకండి. యాక్చువల్లీ ఇవాళ 6 అడుగుదాం అనుకుంటున్నా, బట్ ఈరోజు 5 ఎండ్ అయిపోతాయేమో, బట్ చూద్దాం ఆన్సర్స్ ఏమేమి అవ్వచ్చు. సో నాగార్జున గారు నటించిన సినిమా అవ్వచ్చు ఫస్ట్, అయితే రాజుగారి గది. అండ్ వెంకటేష్ గారి సినిమా అంటే వంటిల్లు చూడగానే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియాలు. అలాగే దేవుడి గది చూడగానే కొంతమందికిట దేవుడు చేసిన మనుషులు, దేవుళ్ళు, ఈ సినిమాలు గుర్తొస్తాయిట. అండ్ హాల్ చూడగానే బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుందిట. అండ్ దాంతోపాటు ఇంకొంతమంది మిర్చి పెట్టారు, పేర్లు వెలే పెట్టారు అందరూ. ఇంకొన్ని వెరైటీ మెసేజెస్ చేశారు, చంద్రముఖి స్టోర్ రూమ్ అంట, బాగుంది మీ ఆన్సర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా ఏ గదిలో అయినా మనకి కనపడే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, నేను చెప్పినావేంటో. ఏ గదిలో అయినా మనకు దొరికేది ఏంటిది, ఆక్సిజన్, ఒక సినిమా. ఏ గదిలో అయినా మనకు కనపడేవేంటి, కరెంటు తీగలు, అదొక సినిమా. అందులో దాగున్న మరొక సినిమా కరెంటు. అండ్ ఆ మొత్తానికి కావాల్సింది ఏంటి, పవర్. సో ఇవి కూడా సినిమాలే అనమాట. ఇవన్నీ ఉంటే మనం చూడగలిగేది ఏంటి, కేబుల్ టీవీ. సో కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా, అమ్మో ఎన్ని సినిమాలు ఉన్నాయో అనుకుంటారా. సో మీరు చెప్పినన్నీ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి యాక్చువల్గా, బట్ ఇవి కూడా సినిమాలే, అది విషయం. మరి ఇది ఆన్సర్స్ అయితే. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. 6 అన్నదమ్ములం మేము, ఓకే 6 అన్నదమ్ములం మేము. మాలో రెండో వాడి పేరులోని మొదటి 2 అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి 2 అక్షరాలు కలిపితే వచ్చేది నా పేరు, 3 అక్షరాల నా పేరు, మరిది ఏ పేరు? ఇంతకీ నా పేరేంటి అని చెప్పి ఆ అన్నదమ్ముల్లో

మొదటి వాడు అడుగుతున్నాడు అన్నమాట. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆరుగురమ్మ అన్నదమ్ములం మేము, మాలో రెండో వాడి పేరులోని తొలి రెండు అక్షరాలు, మూడో వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేదే నా మూడు అక్షరాల పేరు. ఇంతకీ ఆ అబ్బాయిలు ఇద్దరు పేర్లు ఏంటి కనుక్కోండి. అందులో ఫస్ట్ రెండు అక్షరాలు, ఈ అబ్బాయి దాంట్లో సెకండ్ రెండు అక్షరాలు అంటే లాస్ట్ రెండు అక్షరాలు, అవేంటో కనుక్కొని ఆన్సర్ చేసేయండి. మరి ఈ అబ్బాయి పేరు వచ్చేసి మూడు అక్షరాలు అన్నమాట. సో అది విషయం కనుక్కోండి, ఆన్సర్ చేయండి. మరి వింటూ ఉండండి ప్రియ విద్యార్థి.

సో నా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి స్టిల్, బట్ నేనైతే ఈ క్వశ్చన్ కి క్లూ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ మంది పాపం ఆన్సర్ చేశారు కాబట్టి. ఆరుగురం అన్నదమ్ములం మేము, మాలో రెండవ వాడి పేరులోని తొలి రెండు అక్షరాలు, మూడవ వాడి పేరులోని చివరి రెండు అక్షరాలు కలిపితే వచ్చేదే నా మూడు అక్షరాల పేరు అని చెప్పి మొదటి వాడే అడిగాడు అనమాట, మరింతకి ఆ అబ్బాయి పేరేంటి? సో క్లూ ఇచ్చేస్తున్నాను, ఈయన ఒక గొప్ప లిరిసిస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆలోచించండి, మన తెలుగు రచయిత అది కూడా, మరి వాళ్ళ ఆ రచయిత ఎవరై ఉంటారు ఆలోచించి ఇచ్చి ఇచ్చి ఇలా పంపిస్తూ ఉండండి. మరి రిమైనింగ్ ఆన్సర్స్ కూడా చూసేద్దాం ఎవరు పంపించారు. సో పూజ గదిని చూడగానే అట మురారి సినిమా గుర్తొస్తుందట వెస్తామరం చెన్నై నుంచి రంగారావు గారికి. ఓకే అండి, నైస్ ఆన్సర్. మరి ఈ క్వశ్చన్ కి ఫైనల్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేశారో చూద్దాం. అప్పలరాజు గారు పడే నుంచి, అలాగే లక్వారి నుంచి వెంకటరెడ్డి గారు. అప్పలరాజు గారు నేను ఇందాక మీ ఆన్సర్ చూసేసాలే అర్జున్ అని పెట్టారు, బట్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి అర్జున్ అంటూ పంపించారు, కనకారావు గారు పడే నుంచి అర్జున్ అంటూ పంపించారు, అలాగే మురళి అంటున్నారు, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట, కాదండి. అండ్ రాముడు భీముడు అంటున్నారు, సుధా గారు కొత్తగూడెం నుంచి కాదు. నరసింహారావు గారు, రామారావు గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సో ఇందాక దానికి రాజుగారి గది అంటూ ఆన్సర్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అర్జున్ అంటూ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు పంపించారు. అండ్ అలాగే అన్నవరం అంటూ సిరిహరి, సిరిగిరి, హరికృష్ణ, ఓకే ఇద్దరు కూడా పంపించారు నంద్యాల జిల్లా నుంచి. ఓకే నెక్స్ట్ ఇంకా అయితే రమేష్, గీత, ఆకాష్, పోతే ప్రకాష్ అంటూ పంపించారు రఘువీర్ సింగ్ సుగుణ భాయ్ గారు ఏలూరు నుంచి. ఓకే ఇంతమంది ఉన్నారనమాట, బట్ వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఎస్హెచ్తో ఎండ్ అవడం. బాగుంది ఆన్సర్ అయితే. అండ్ రాఘవ గారు నందికొట్కూరు నుంచి పంపించారు, నాకు అంతే ఆన్సర్ అర్థం కాలేదండి. ఆన్సర్ రాఘవానా? ఓకే, లక్ష్మణ్ గారు నందికొట్కూరు నుంచి ఆన్సర్ చేశారు. ఎనీవే కరెక్ట్గా ట్రై చేయగలిగారు, బట్ త్రీ లెటర్ వర్డ్ అయితే వచ్చింది.

వచ్చింది, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. చందనమ్మ నీకు వందనమ్మ, చివరి ప్రశ్న ఈజీగా ఉంటుంది అనుకుంటే దిమ్మ తిరిగిపోయే ప్రశ్న వేశారు అంటున్నారు. అదే రేమి క్లూ కూడా ఇచ్చా నేను, అందుకే ఒక గొప్ప లిరిసిస్ట్. అసలు ఆయన పాటలు ఉంటాయి మామూలుగా ఉండవండి, చాలా బాగుంటాయి. అండ్ మన తెలుగు ఆయన, అండ్ అది కూడా అలనాటి పాటలు రాసిన అలనాటి రచయిత. ఆలోచించండి, మీకు ఇంతకన్నా పెద్ద క్లూను ఇంకా ఇవ్వలేనేమో. నెక్స్ట్ ఇంకా చిలుకు నారాయణ గారు, అన్సయ్య గారు కూడా అర్జున్ అంటూ పంపించారు. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి అర్జున్ అంటూ పంపించారు. ఆత్రేయ గారు అంటూ అనుకుంటున్నారట శాంతినగర్ నుంచి. ఒకే ఒకరు గారు ఆల్మోస్ట్ ఆలోచించారు బానే, కానీ ఇంకొక రచయిత ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, శర్మ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే అర్జున్ అంటూ ఉమ్మడి నుంచి జయనదిన్ గారు, స్నేహభాను గారు పంపించారు. ఆత్రేయ అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు. చందనకి వందనం అంటున్నారు కానూరు నుంచి తాతారావు గారు. ఓకే అండి. అండ్ అలాగే బాలాజీ నగర్ నుంచి తమన్ అనుకుంటున్నారట మలంబి గారు కాదు. అండ్ అర్జున్ అంటున్నారు కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ. అండ్ అమ్మోజ్ వెంకటాచారి గారు కూడా అదే ఆన్సర్ చేశారు చిత్రియాల నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, హాయ్ అంటూ మధు గారు పంపించారు. ఓకే హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నేతాజీ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, ఎంఎం కీరవాణి గారట. ఆయన సంగీత దర్శకుడు, యాక్చువల్లీ నేను అన్నది రచయిత. ఆలోచించండి, రాఘవేంద్ర గారు దర్శకులు కదా, నన్నయ్య రాముడు అంటున్నారు, కానీ ఇవేవి కాదు. యాక్చువల్లీ ఆన్సర్ ఇవన్నీ కాదండి, తేజస్వరి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటూరు గారట శాంతినగర్ నుంచి ఒకడు పంపించారు, కాదండి. అండ్ కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు కూడా వేటూరి అంటున్నారు, కాదు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీరు టీ తాగండి, నిమ్మరసం తాగండి, లేదా బటర్ మిల్క్ తాగండి. చివరి ప్రశ్న చాలా ఘాటైన ప్రశ్న అడిగారు, దానికి వచ్చే సమాధానం వచ్చేసి రచయిత రాజశ్రీ అంటూ ఆన్సర్ చేశారు అనుకుంటున్నాం అన్నారు, కాబట్టి అదైతే ఆన్సర్ కాదు. వెంకటేష్ గారు, శ్యామలా గారు తప్పకుండా తాగుతా అండి మీకోసం ఏదో ఒకటి. అండ్ అనంతపూర్ నుంచి నాగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మి గారు వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేటూరు గారు అనుకుంటున్నారట ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు. అండ్ కాదు అండ్ ఇదే ఆన్సర్ని నరసింహారావు గారు దేవరగట్ల నుంచి పంపించారు, అది మీ ఇంటి పేరు అయి ఉంటుంది, సో పంపించారు అనమాట. అండ్ రాహుల్ గారు కొండాపూర్ నుంచి పంపించారు, సేమ్ వేటూరి అంటూనే పంపించారు, కానీ కాదు. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు సినారే అనుకుంటున్నారు, కాదండి. అండ్ అశోక్ తేజ గారు అనుకుంటున్నారు చిలుక నారాయణ గారు, అన్సూయ్ గారు నిజామాబాద్ నుంచి, కాదు. అండ్ ఘంటసాల గారు అనుకుంటున్నారు సాయి కృష్ణ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి, కాదు. అండ్ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కాదు కాదు, సినారే గారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మొత్తానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అన్ని కూడా నేను ఫినిష్ చేసేసాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి చెప్పేనా, ఆరుద్ర గారు. మొదటి వాడి పేరు మూడు అక్షరాలు, అందులో తొలి రెండు అక్షరాలు, రెండో వాడి పేరు ఆరు అనే పేరు వచ్చేలాగా వచ్చిన పేరు అనమాట. మూడో వాడి పేరేంటి, చివరి రెండు అక్షరాలు రుద్ర, ఆరుద్ర, అది ఆన్సర్. సో అది ఇవాళ మన సందడే సందడి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వివిధాలు మళ్ళీ కలుస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రజాస్వామ్యానికి మన దేశం మాతృదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఈరోజు ప్రవాస భారతీయులతో జరిగిన సమాపేశంలో స్పష్టం చేశారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న వేసవి తరగతులలో కార్టూన్స్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మలు తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న ఈ వేసవి

శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజలపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారిని అరికట్టే మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని, కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కుటుంబం ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఇంధన పొదుపు కార్యక్రమాలను చేపట్టినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు నిత్య జీవితంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు సైకిళ్లను ఉపయోగించాలని కోరారు. జూన్ 15 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్ను విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి వివరించారు. మే 21 నుండి జూన్ 4వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 సెషన్లుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో మొత్తం 1471 మంది విద్యార్థులకు హాజరు కానున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. తాష్కాంట్లో జరిగిన ఆసియా అండర్ 17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో మహిళల విభాగంలో 2 స్వర్ణం, 6 రజతం, 4 కాంస్యాలు సహా మొత్తం 12 పతకాలు సాధించగా, బాలుర విభాగంలో 1 రజతం, 4 కాంస్య పతకాలు లభించాయి. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరి.

ఉప్పు లాంటివి. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

4 o'clock 7 minutes 23 seconds అయిపోయింది టైం. మనం ఇంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ఒక కథానాయికి నటించిన చిత్రాల్లోంచి పాటలైతే మనం వినబోతున్నాం. మరి ఇంతకీ ఎవరో తెలుసా, తన చార్మింగ్ యాక్టింగ్ తో మనందరికీ మన ఎంతగానో అలరించిన యాక్ట్రెస్ చార్మి అనమాట. మరి చార్మి గారి పాటలు అయితే వస్తూ ఉంటాయి, వింటూ ఆనందించండి. ముందుగా అయితే అనుకోకుండా ఒక రోజు మూవీ నుంచి మంచి పాట వినిపించేస్తున్నాను, వింటూ స్టేట్యూ.

0: TFM 101.3.
1: పౌర్ణమి సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో చార్మి నటించగా మంచి పాట అయితే నేను మీకు వినిపించేశాను వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక మంచి పాట వచ్చేస్తోంది కావ్యాస్ డైరీ సినిమా నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి.

నా చిన్నప్పుడు నేను ఇంతే. ఒకటో ఏట, రెండో ఏట, మూడో ఏట, నాలుగో ఏట, ఐదో ఏడు వచ్చేసరికి ఆరో ఏట, ఏడో ఏట, ఎందో ఏట, తొందో ఏడు వచ్చేసరికి అవకతవకలు, అష్టవంకరలు అన్ని నాకే ఉండేవి. అమ్మో పిల్లకి ఏంటి కర్మని హడలిపోయి మా అమ్మ అప్పటికప్పుడు అప్పయ్య డాక్టర్ దగ్గరకెత్తుకు వెళ్ళింది. చూపు ఆనని అప్పయ్య డాక్టరు వంకర టింకర గీతలతోటి మందుల చీటి రాసిచ్చాడు. రాసిందేది మందుల షాపులో కాసింతైనా అర్థం కాక పిప్పరమెంట్లు చాక్లెట్లిచ్చి చప్పరించమని పంపించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, చార్మీ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ వివిధాలో మీకోసం చుక్కల్లో చంద్రుడు అండ్ చిన్నోడు, ఈ రెండు మూవీస్ నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. వింటూ స్టే ట్యూన్డ్.

చార్మి గారు యాక్ట్ చేసిన సినిమా చిన్నోడు నుంచి సాంగ్ వినేశారు. వేణుగారు సునీత గారు పాడగా శుద్ధాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించగా. సో మనమైతే ఉన్నాం వివిధాలో చార్మి గారు నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వింటున్నారు. అండ్ నెక్స్ట్ మీకోసం శ్రీయాంజనేయం అండ్ రాఖీ ఈ టూ మూవీస్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

రాఖీ మూవీ నుంచి చార్మి గారు యాక్ట్ చేసిన పాట అయితే వినేశారు. అండ్ చివరిగా ఈ వివిధాల్లో చార్మి గారు నటించిన భలే దొంగలు అండ్ నాయక్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఎ సిక్సర్ ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

రైట్, ఇది మన వివిధ ప్రోగ్రామ్ అయితే. అండ్ నెక్స్ట్ మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనిలా అయితే వస్తుంది. అండ్ దీంతో నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Today I am going to talk about healthy bones. ఎముకలు దృఢత్వం కోసం ఏం చేస్తే బాగుంటుందో చేతన్ మీతో చెప్తాడు. ఎముకలు బలపడాలంటే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం బాగా ఉండే ఆహార పదార్థాలను రోజు తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటాయి. మరి ఇవి ఏ ఫుడ్స్లో దొరుకుతాయంటే పొన్నగంటి కూర, బచ్చలి కూర, కొత్తిమీర, తోటకూర, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఇవన్నీ మనము తగిన మోతాదులో తీసుకుంటే చాలా మంచిది.

మార్నింగ్ అండ్ నైట్ 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తగా చూర్ణం లాగా చేసుకుని పాలలో కలిపి తాగితే కూడా మంచిది. 1 కప్పు వేడి పాలల్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. గ్లాస్ పాలలో అల్లం రసం, తేనెలను 1 టీ స్పూన్ చొప్పున రోజూ తాగాలి. మునక్కాయలు కూడా మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి వాటిని బాగా ఉపయోగించండి. మునక్కాయలే కాకుండా ఆ మునగ ఆకును కూడా యూజ్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మోరింగా పౌడర్ అని షాప్స్లో కూడా అమ్ముతున్నారు. కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి ఆవు పాలలో కలిపి 1 గ్లాస్ తాగితే కూడా మంచిది. టొమాటోస్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయి. ఈ లైకోపిన్ అనేది ఎర్ర రంగులో ఉండే క్యారెట్, పసుపు పచ్చ రంగులో ఉండే బొప్పాయ, పింక్ కలర్లో ఉండే ద్రాక్ష పళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి టమాటో జ్యూస్, క్యారెట్, బొప్పాయ, ద్రాక్షాల జ్యూస్లను తాగితే మంచిది. బోన్ డెన్సిటీ పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం? అందులో వ్యాయామం, డైట్ అండ్ ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు? కొంత వయసు దాటిన తర్వాత జీవనశైలి మరింత కష్టమవుతుంది, ముఖ్యంగా బోన్ డెన్సిటీ సమస్య కలిగిన వారు. మన శరీరంలో ఏ అవయవం నిలబడాలన్నా అందుకు ఎముకల సపోర్ట్ చాలా అవసరమవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతే లైఫ్ స్టైల్ అస్తవ్యస్తం అవుతుంది. బోన్ డెన్సిటీని కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అవి తెలుసుకోవాలంటే వినండి వెన్నెల విత్ చేతన్.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. లో బోన్ డెన్సిటీ అని వినే ఉంటారు, అంటే ఎముకల్లో సాంద్రత తగ్గిపోయినప్పుడు దాన్ని లో బోన్ డెన్సిటీ అంటారు. అది మిమ్మల్ని మరింత కృంగదీయడం, ఎముకలు విరగడానికి దారితీస్తుంది. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ కి కూడా దారితీస్తుంది. మన బాడీలో పాత ఎముకల స్థానంలో కొత్త ఎముకల ఉత్పత్తి వయసు పెరిగే కొద్దీ తగ్గుముఖం పడుతుంది. చిన్న పెద్ద అందరిలో ఎముకల బలాన్ని పెంచే మ్యాజిక్ ఫుడ్, హెల్తీ డైట్ని మెయింటైన్ చేయడానికి అది మీ ఎముకల మీద ఏ విధంగా ప్రభావితం చూపుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు శరీరం యొక్క సామర్థ్యం పెంచడంలో అండ్ కాల్షియం గ్రహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయినా వీటిలో కొన్ని ఇతర న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అలాంటి ఆహారాలను మనం తీసుకోవాల్సిందే. అధిక న్యూట్రియంట్స్ కలిగి బాడీలో బోన్ డెన్సిటీని పెంచడానికి ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ చేతంతో వింటూ ఉండండి వెన్నెల. ఫస్ట్ వీ హ్యావ్ సోడియం. ఉప్పు మన శరీరంలో అవసరమయ్యే సోడియంని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కాల్షియం మూత్రం ద్వారా అండ్ ఇతర బహిర్గత రూపాల్లో తగ్గిపోవడానికి కారణమవుతుంది. సాల్ట్ ఇంటేక్ తగ్గించడం ద్వారా ఎముకలు సాంద్రత నష్టపోవడాన్ని అరికట్టొచ్చు. ఆక్సలేట్స్ని కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్లో జోడించడం వల్ల కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. ప్రోటీన్స్ చాలా ప్రయోజనకరమైనవి. కొన్ని రీసెర్చ్ ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ తీసుకోవడం బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సమస్యను నివారించడానికి సాధ్యమవుతుంది. వీట్ బ్రాన్ అంటే గోధుమ గడ్డి బోన్ డెన్సిటీ తగ్గించడంలో వీట్ బ్రాన్ 100% సహాయపడుతుంది. ఇది శరీరంలో కాల్షియం పోషణ చెందించి ఫైట్స్ అనే అధికంగా ఉంటుంది. బీన్స్, పచ్చి బఠానీలు అండ్ ఇతర లెగ్యూమ్స్ ఫుడ్స్లో ఫైట్స్ అధికంగా ఉంటాయి. ఇది కాల్షియం శరీరంలో గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్, ఎందుకంటే ఇందులో ఇతర న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని వండటానికి ముందు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల ఫైట్స్ తగ్గుతాయి. మష్రూమ్స్ బోన్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకోవడం పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ గా భోజనంలో చేర్చుకోవడం మంచిదే. పొటాటో, టమాటో లాగా మష్రూమ్ కూడా ఒక వెజిటేబుల్ లాగానే యూజ్ చేయాలి. ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ ఎఫెక్ట్ వల్ల కాల్షియం గ్రహిస్తుంది. రెడ్ మీట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీ

శక్తిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరమైతే ప్రోటీన్స్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా హై ప్రోటీన్ మీట్ శరీరంలో కాల్షియం కోల్పోవడానికి కారణమవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల ప్రాసెస్డ్ మీట్ అండ్ క్యాన్డ్ ఫుడ్ని నివారించడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. బేక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. సాల్ట్ అధికంగా ఉండే సోడియం ఫుడ్స్ అండ్ ఇతర ఆహారాలను తినడం నివారించాలి. ఆల్కహాల్ వల్ల మీ బాడీకి చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఇతర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కాఫీ టీ తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని. ఏరియేటెడ్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఇది ఎముకల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మీద ప్రభావం చూపుతుంది. కాల్షియం గ్రహించడానికి అడ్డుపడుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్స్ కాల్షియం గ్రహించడానికి దోహదం చేస్తుంది. విటమిన్ ఏలోని రెటినాల్ విటమిన్ డి ఏర్పడటానికి సహాయపడుతుంది అండ్ ఇది ఎముకల కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బోన్ డెన్సిటీ గురించి మాట్లాడుకున్నాం. మనం బోన్స్ ని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏంటి మంచి ఫుడ్, ఏవేవి అవాయిడ్ చేయాలో ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను. సో ఫాలో ఆల్ దీస్ స్టెప్స్ అండ్ లీడ్ అ హెల్తీ లైఫ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist

0: भारती एफएम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జూనోటిక్ వ్యాధులు, వ్యాప్తి, వాటి అవగాహన గురించి సి స్వాతి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
6: ఈరోజు నేను జూనోటిక్ వ్యాధుల వ్యాప్తి, వాటి నివారణ గురించి చర్చింపదలిచాను. జూనోసిస్ అనేది జంతువుల నుండి మానవులకు లేదా మానవుల నుండి జంతువులకు జాతుల మధ్య సంక్రమించే ఒక అంటువ్యాధి. అంటువ్యాధులలో 60% అభివృద్ధి చెందుతున్న అంటువ్యాధులలో 75% జూనోటిక్గా ఉంటాయి.

భారతదేశంలో ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం ఈ అంటువ్యాధులు బారిన 2.4 బిలియన్ల మంది ఉండగా ఏడాదికి 2.2 మిలియన్ల మరణాలు సంభవించాయి. జూనోసిస్ అనేది జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులు. వ్యాధికారక కారకాలు బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు లేదా పరన్నాజీవులు కూడా కావచ్చు. ఈ వ్యాధుల ప్రసారం ప్రత్యక్షంగా జంతువు లేదా పరోక్షంగా ఆహారం ద్వారా లేదా పర్యావరణం ద్వారా సంభవిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తిని బట్టి వాటి తీవ్రత లక్షణాలు చాలా మారుతూ ఉంటాయి. జూనోసిస్ అంటే జంతువు వ్యాధి అని అర్థం. జూనోసిస్ అనేది కుక్క, ఆవు, కోడి, పంది వంటి జంతువు నుండి మానవులకు వ్యాపించే వ్యాధి. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ ప్రకారం దాదాపు 60% మానవ అంటువ్యాధులు జూనోటిక్గా ఉంటాయి. ప్రతి సంవత్సరం బిలియన్ల కొద్ది కేసులు మరణాలకు జూనోసిస్ కారణమని అంచనా వేస్తున్నారు నిపుణులు. జూనోటిక్ వ్యాధులు 200 పైనే ఉంటాయి. జూనోసిస్ అనేది మానవేతర జంతువు నుండి మానవులకు వ్యాపించే ఒక అంటువ్యాధి. జూనోటిక్ వ్యాధికారకులకు బ్యాక్టీరియా, వైరల్ లేదా పరన్నాజీవి కావచ్చు లేదా అసాధారణమైన ఏజెంట్లు కలిగి ఉండవచ్చు మరియు ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా ఆహారం, నీరు లేదా పర్యావరణం ద్వారా మానవులకు వ్యాపించవచ్చు. వ్యవసాయంలో సహచరులుగా మరియు సహజ వాతావరణంలో జంతువులతో మనకున్న సన్నిహిత సంబంధం కారణంగా అవి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యను సూచిస్తున్నాయి. జూనోసిస్ ఆహారం మరియు ఇతర ఉపయోగాల కోసం జంతు ఉత్పత్తుల ఉత్పత్తి మరియు వ్యాపారంలో అంతరాయాలు కూడా కలిగిస్తుంది. జూనోసిస్ కొత్తగా గుర్తించబడిన అని అంటువ్యాధులలో ఎక్కువ శాతం అలాగే ఇప్పటికీ ఉన్న అనేక వ్యాధులను కలిగి ఉంటాయి. హెచ్ఐవి వంటి కొన్ని వ్యాధులు జూనోసిస్గా ప్రారంభమవుతాయి కానీ తర్వాత మానవులకు మాత్రమే జాతులుగా పరివర్తన చెందుతాయి. ఇతర జూనోసిస్లు ఎబోలా వైరస్ వ్యాధి మరియు సాల్మోనెల్లోసిస్ వంటి పునరావృత వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. కోవిడ్-19కి కారణమయ్యే కరోనా వైరస్ వంటి మరికొన్ని ప్రపంచ మహమ్మారిని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మనిషి మనుగడలో పశువులు, జంతువులు ఓ భాగమైపోయాయి. జీవనోపాధి కోసం జంతువుల పెంపకం చేపట్టేవారు కొందరైతే మరికొందరు ఆసక్తితో జంతువులు పెంచుతారు. కొన్ని జంతువులు మనకు కావలసిన పాలు, గుడ్లు, మాంసం వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యాన్ని పంచుతూ మేలు చేస్తున్నాయి. అయితే అదే క్రమంలో వాటి వల్ల కొన్ని సమస్యలు, ప్రమాదాలు లేకపోలేదు. పెంపుడు జంతువులతో సన్నిహితంగా మెలిగే సందర్భంలో ఊహించని విధంగా కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయి. వీటి వల్ల చివరకు ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కుక్కలు, పిల్లులు, పక్షులు, పశువులను ప్రాణంగా ఇంట్లో కుటుంబం సభ్యులుగా చూసుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు జంతువుల నుంచి సంక్రమించే జూనోటిక్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు 250 జూనోటిక్ వ్యాధులను గుర్తించింది. అందులో 130 సూక్ష్మజీవుల వల్ల, 60 పరన్నాజీవుల వల్ల, మిగిలిన వైరస్ వల్ల వ్యాపిస్తున్నాయని గుర్తించింది. అలాంటి వ్యాధుల్లో అధిక శాతం కుక్కల వల్ల వచ్చే వ్యాధి రేబీస్. ఇది ప్రాణాంతకమైనది. 80% కుక్క కరవడం వల్ల, 5% పిల్లుల వల్ల, 3% నుంచి 4% క్రూర జంతువుల వల్ల, 2% ఇతర జంతువుల వల్ల ఈ వ్యాధి వచ్చే ఆస్కారం ఉంది. రానున్న కాలంలో 75% కొత్త వ్యాధులు జంతువుల ద్వారానే సంక్రమించే అవకాశాలు ఉన్నాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సహా పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్, క్లెమిడియా వంటి జీవుల వల్ల ఈ జూనోటిక్ వ్యాధులు వస్తాయి. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది. ఏ జంతువుల కారణంగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందో పరిశీలిస్తే పిచ్చుకుక్క కాటు వల్ల రేబీస్, కుక్క పిల్లలతో ఆడేవారికి టాక్సోకారియాసిస్, లెప్టోస్పోరాసిస్ వ్యాధి, కుక్కలను, లేగదూడలను తాకినప్పుడు గజ్జి, చర్మవ్యాధులు పందుల నుండి, దోమల వలన మెదడు వాపి వ్యాధి, అపరిశుభ్రమైన పాలు, గుడ్లు, మాంసం వల్ల బ్రూసెల్లోసిస్, పందికొక్కులు, ఎలుకల వలన ప్లేగు, టైఫస్, లిస్టీరియా, హిస్టోప్లాస్మా, పశువులతో సన్నిహితంగా మెలగటం క్షయవ్యాధి, ఉన్ని తోల పరిశ్రమలో పనిచేసే వారికి, కబేళ కార్మికులకు, పశువైద్య సిబ్బందికి, అటవీ సిబ్బందికి, వేటగాళ్లకు ఆంథ్రాక్స్, బ్రూసెల్లోసిస్, గ్లాండర్స్, లెప్టోస్పైరోసిస్, టెటానస్, క్యూఫీవో, సాల్మోనెల్లోసిస్, జపానీస్ ఎన్సెఫలైటిస్, టీబీ అనే మొదలైన రోగాలు వస్తాయి. కోళ్ళ ద్వారా రాన్కెట్, సిట్టకోసిస్, సాల్మోనెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, న్యూకాసిల్ డిసీజ్, ట్యూబర్క్యులోసిస్ వ్యాప్తి చెందుతాయి. గొర్రెల మేకల వలన ఆంథ్రాక్స్, క్యూఫీవో, బ్రూసెల్లోసిస్, సార్కోసిస్టిస్, లిస్టీరియా, మెయింజ్ అనే వ్యాధులు సంక్రమిస్తాయి. జూనోటిక్ వ్యాధుల వ్యాప్తి గురించి వస్తే జూనోటిక్ వ్యాధులు పశువు

నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు వ్యాప్తి చెందడానికి మూడు ముఖ్య మార్గాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష మార్గం. ఇందులో ముఖ్యమైనవి వ్యాధి ఉన్న పశువుతో సన్నిహితంగా ఉండడం వలన, ఉదాహరణకు లెప్టోస్పైరోసిస్, పాక్స్, తుంపర్ల ద్వారా వ్యాధి ఉన్న పశువు దగ్గినా తుమ్మినా వచ్చే తుంపర్లు పీల్చడం ద్వారా క్షయ మరియు డిప్తీరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కరవడం ద్వారా రేబిస్, ఒక్కసారి పశువుల ద్వారా వచ్చే వ్యాధులు గర్భిణీ స్త్రీలకు వచ్చి వారి ద్వారా గర్భంలో శిశువుకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు టాక్సోప్లాస్మోసిస్, హెపటైటిస్ బి వైరస్. ఇక పరోక్ష మార్గం ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు, అంటే కీటకాల ద్వారా, అంటే పశువుల నుంచి కీటకాలకు, వాటి నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు. ఉదాహరణకు ప్లేగు, మలేరియా. వాహనాల ద్వారా నీళ్లు, పాలు, మాంసము, గాలి మొదలగు వాటి ద్వారా వ్యాప్తి చెందే జూనోటిక్ వ్యాధులు. ఉదాహరణకు టీబీ, బ్రుసెలోసిస్, డయేరియా, టైఫాయిడ్, క్యూఫీవో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. పశువుల వస్తువుల ద్వారా, అంటే మట్టి, బట్టలు, టువాళ్ళు, కప్పులు, గ్లాసులు, తలుపు, గడియాలు మొదలగునవి జూనోటిక్ వ్యాధి ఉన్న పశువులు లేదా మనుషులు కలుషితమైనప్పుడు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు డిప్తీరియా, టైఫాయిడ్, చర్మం వ్యాధులు. అపరిశుభ్రమైన చేతుల ద్వారా పశుపోషణ మరియు పెంపుడు జంతువులలో సన్నిహితంగా ఉండేవారు చేతులు సరిగ్గా శుభ్రపరచుకోనప్పుడు ఎన్నో జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు స్ట్రెప్టోకోకస్, స్టెఫిలోకోకస్ ఇన్ఫెక్షన్స్, సాల్మోనెల్లోసిస్ మరియు కొలిబాసిల్లోసిస్. శతాబ్దాల నుంచి పల్లెల్లో వ్యవసాయంతో పాటు పశుపోషణ అనేది అనుబంధ వ్యాపకంగా ఉంది. వ్యవసాయం లాభదాయకంగా లేని రోజుల్లో చాలా కుటుంబాలు పశుపోషణ ద్వారా ఆదాయాన్ని గడిస్తుంటాయి. అలాగే పట్టణాలలో పెంపుడు జంతువుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. పశుపోషణ చేసేవాళ్ళు మరియు జంతువుల పెంపకం వ్యాపకంగా ఉన్నవాళ్ళు వాటితో సన్నిహితంగా మెలగడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పశువుల ద్వారా మనుషులకు వ్యాధుల వ్యాప్తి చెందడం సర్వసాధారణం. ముఖ్యంగా పెంపుడు జంతువులైన కుక్కల ద్వారా భయంకరమైన రేబీస్ వ్యాధే కాకుండా టాక్సోప్లాస్మోసిస్ మరియు లెప్టోస్పోరోసిస్ వ్యాధులు కూడా మనుషులకు రావడానికి అవకాశం ఉంది. పిల్లుల్ని పెంచుకునే వారిలో టాక్సోప్లాస్మోసిస్ వ్యాధితో పాటు క్యాట్ స్క్రాచ్ కూడా మనుషులలో వ్యాప్తి చెందుతుంది. వీటితో పాటు ఈ మధ్యకాలంలో పక్షులను పెంచుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ పెంపుడు పక్షుల ద్వారా సిట్టకోసి, క్షయ మరియు అనేక రకాలైన చర్మ వ్యాధులు త్వరతగిన మనుషులకు సంక్రమిస్తుంది. పశుపోషణలో అధిక ప్రాముఖ్యత గల పశువులను పరిగణించబడే ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకల ద్వారా చాలా రకములైన జూనోటిక్ వ్యాధులు మనుషులలో వ్యాప్తి చెందుతాయి. పాడి పశువులు, మాంసాన్నిచ్చే పశువులు, కోళ్ళు, పెంపుడు జంతువులు మరియు పక్షుల ద్వారానే కాకుండా మన ఇళ్ల పరిసరాల ప్రాంతాల్లో తరచూ తారసబడే ఎలుకలు, పందికొక్కులు మరియు వీటి జాతికి చెందిన మైస్ మరియు బ్యాడ్జెట్స్ ద్వారా ఎన్నో రకమైన జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధులలో అతి ముఖ్యమైనది ప్లేగ్. ఈ వ్యాధితో పాటు ఎలుకలు మరియు వాటి జాతిలోని ఇతర జంతువుల ద్వారా లెప్టోస్పైరోసిస్, తులరేమియా, టైఫస్ జ్వరం మరియు క్యూ ఫీవర్ లాంటి ఇతర వ్యాధులు కూడా మనుషులకు సంక్రమిస్తాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు సరైన జాగ్రత్తలు పాటించకుండా పారేసినప్పుడు మరియు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడం వలన ఎలుక జాతి జంతువులకు సహసిద్ధమైన శత్రువులు నశించడం ద్వారా వీటి సంఖ్య అధికంగా పెరగడానికి, తద్వారా మనుషులలో వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అడవులను చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చడం, ఆ ప్రదేశాలలో పారిశ్రామిక వాడలు నెలకొల్పడం లాంటి పర్యావరణ వ్యతిరేక విధానాల ద్వారా ఆ ప్రాంతాలలో ఆవాసం ఏర్పరచుకున్న అడవి జంతువులు మనుషు ఆవాసాల దగ్గరకు చేరడం లేదా ఆ ప్రదేశాలలోని వ్యవసాయ భూములలో మరియు పరిశ్రమలలో పనిచేసే వారి ఆవాసాలకు దగ్గరకు రావడం ద్వారా జూనోటిక్ వ్యాధులు మనుషులలో వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా జంతు ప్రదర్శనశాలలో ఉండే అడవి జంతువుల ద్వారా వాటి పనిచేసే వారికి ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ రకమైన అడవి జంతువుల ద్వారా రేబీస్, లెప్టోస్పైరోసిస్, లిస్టీరియోసిస్, క్షయ, బ్రుసెల్లోసిస్, ఎర్సినియోసిస్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ రకమైన బ్యాక్టీరియల్ వ్యాధులే కాకుండా వైరస్ ద్వారా వ్యాప్తి చెందే ఎల్లో ఫీవర్, పాక్స్ వ్యాధి, చికెన్గునియా, క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ వంటి మొదలగు మెదడు వ్యాపుడు వ్యాధి కూడా అడవి జంతువుల ద్వారా మనుషులకు రావడానికి అవకాశం ఉంది. ఒక ప్రదేశంలో పాటించే సాంఘిక ఆచారాలు, కట్టుబొట్లు, ఆర్థిక పరిస్థితులు, అలవాట్లు మరియు వృత్తి ద్వారా కూడా ఈ జూనోటిక్ వ్యాధులు ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయి. 1982 సంవత్సరంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వృత్తిపరంగా వచ్చే జూనోటిక్ వ్యాధులను 7 గ్రూపులుగా విభజించి వాటి ప్రచురణలోకి తెచ్చింది. వ్యవసాయ మరియు పశుపోషణ వృత్తి చేసేవారు, అనగా రైతులు, రైతు కూలీలు, వెటనరీ డాక్టర్, వెటనరీ కాంపౌండ్లకి వృత్తిపరంగా సంక్రమించే వ్యాధులు అంటే ఆంథ్రాక్స్, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, టీబీ మరియు క్యూ ఫీవర్. పశు ఆధారిత పరిశ్రమలు అంటే మాంసం కొనేవాళ్ళు, మున్సిపల్ పశు వధశాలలో పనిచేసేవాళ్ళు, పాలు మరియు మాంస పదార్థాలు తయారు చేసే పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, చర్మశుద్ధి కర్మాగారాలలో మరియు ఊలు పరిశ్రమలో పనిచేసేవారికి తులరేమియా

ఆంథ్రాక్స్, ధనుర్వాతల, సాల్మనలోసిస్, లెప్టోస్పైరోసిస్ వ్యాధులు సంక్రమిస్తాయి. అడవులలో పనిచేసేవారు, వైల్డ్ లైఫ్ వర్కర్స్కి, వేటగాళ్ళు, ఎకలాజికల్ వర్కర్స్ని, న్యాచురలిస్ట్ సర్వైవర్లు, ప్రాజెక్టు లేదా గనులలో పనిచేసే వాళ్ళు మరియు టూరిస్టులకి రేబీస్, కైసునూర్ ఫారెస్ట్ వ్యాధి అనేవి సంక్రమిస్తాయి. పెంపుడు జంతువులు మరియు పక్షుల వ్యాపారం చేసేవాళ్ళు, అంటే పెంపుడు జంతువుల డీలర్లు, పెంపుడు జంతువుల యజమాని మరియు వారి కుటుంబాలు, వెటర్నరీ డాక్టర్లకి సిట్టకోసిస్, టాక్సోప్లాస్మోసిస్, రేబీస్, క్యాంపెలోబాక్టీరియోసిస్ అనే వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. క్లినికల్ లాబొరేటరీ అంటే డాక్టర్లు, నర్సు, లాబొరేటరీలో పనిచేసే వాళ్ళు, పశు వైద్యులు, వ్యాక్సిన్ తయారు చేసే వాళ్ళకి బ్రూసెలోసిస్, టీబీ అనే వ్యాధులు సోకే అవకాశం ఉంది. సముదాయం రోగ అధ్యయన విభాగం ప్రజారోగ్య శాఖలో పనిచేసేవారు, వ్యాధులు ప్రబలిన ప్రదేశాలలో వ్యాధి అధ్యయనం చేసే డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు మరియు వారి సిబ్బంది వారికి మెదడు వాపు, ఎల్లో ఫీవర్, ప్లేగు వంటి రోగాలు సంక్రమించే అవకాశం ఉన్నది. రెఫ్యూజీ క్యాంప్ అంటే శరణార్థులు, డాక్టర్లు మరియు ఎన్జిఓ సిబ్బందికి ప్లేగు, కలరా, లెప్టోస్పైరోసిస్, అందువల్ల ఆ పైన వృత్తి వాళ్ళందరూ కూడా పశువుల దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. వివిధ రకాలైన జూనోటిక్ వ్యాధులు. బ్యాక్టీరియా ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు ఆంథ్రాక్స్, బ్రూసెలోసిస్, క్యాంపెలోబాక్టీరియోసిస్, ధనుర్వాతం, కొలిబాసిలోసిస్, ఎరిసెపలాయిడ్, గ్లాండర్స్, హెలికోబాక్టర్, గ్యాస్ట్రైటిస్, లెప్టోస్పైరోసిస్, లిస్టీరియోసిస్, ప్యాస్చురలోసిస్, ప్లేగు, రాడ్బైట్ ఫీవర్, సాల్మెలోసిస్, స్ట్రెప్టోకోకస్, స్టెఫిలోకోకస్ ఇన్ఫెక్షన్స్, టీబీ, తులరేమియా, విబ్రియో, పారాహిమలటికస్ ఇన్ఫెక్షన్, ఎర్సీనియోసిస్ మొదలగువి. పరన్న జీవుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు ట్రిపనోజోమియాసిస్, మలేరియా, అమీబియాసిస్, బెలాంటిడియాసిస్, టాక్సోప్లాస్మోసిస్, క్రిప్టోస్పొరిడియాసిస్, లిస్మేనియాసిస్, విజరల్ లార్వాల మైగ్రేన్స్, యాంకిలోస్టోమియాసిస్, ట్రైకినోసిస్ మొదలగునవి. వైరస్ ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు రేబీస్, మెదడువ్యాపి వ్యాధి, కైసునూర్ ఫారెస్ట్ డిసీజ్, డెంగ్యూ ఫీవర్, ఎల్లో ఫీవర్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, పాక్స్ వ్యాధి, గాలికుంటు వ్యాధి, మ్యాడ్కౌ డిసీజ్, క్రిమియన్ కాంగో ఫీవర్, హంటా వైరస్ వంటి వ్యాధులు. ఈ జూనోటిక్ వ్యాధుల నివారణ క్రమం తప్పకుండా జరిపే సర్వైలెన్స్ స్టడీస్ ద్వారా మనుషులలో మరియు పశువులలో ఉన్న జూనోటిక్ వ్యాధులు గుర్తించవచ్చు. అంతేకాకుండా వ్యాధి శాతాన్ని, వ్యాధి వ్యాప్తిని ప్రభావితం చేసే అంశాలను కూడా ఈ స్టడీస్ ద్వారా తెలుసుకొని సరియొక విధానాలను అమలుపరచడం ద్వారా జూనోటిక్ వ్యాధులను కట్టడి చేయవచ్చు. పశువుల మందలో వ్యాధి ఉన్న పశువును గుర్తించి దాన్ని మంద నుంచి వేరు చేయడం ద్వారా వ్యాధి తోటి పశువులకు, మనుషులకు వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. చాలా జూనోటిక్ వ్యాధులు కీటకాలు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతాయి, కావున కీటకనిషుకులను ఉపయోగించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. పర్యావరణ సమతుల్యం లోపించడం వల్ల జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, కావున ప్రజలలో పర్యావరణ పరిరక్షణ కల్పించాలి. వ్యాధి ఉన్న పశువుల పాలు, మాంసము మరియు గుడ్లు తినరాదు. ఈసుకపోయిన పశువులు బాహ్య జననేంద్రియాల ద్వారా వచ్చే శ్రావ్యాలను మనుషుల శరీరాలకు తగలకుండా జాగ్రత్త పడాలి. జూనోటిక్ వ్యాధితో చనిపోయిన పశువును ఊరి చివర పడేయకుండా గుంట తీసి పూడ్చిపెట్టాలి. పశువు చనిపోయిన ప్రదేశానికి ఫెనాల్తో శుభ్రపరిచి మరియు అటువంటి పశువుని చర్మాన్ని తీయకూడదు. పాలు పూర్తిగా మరిగించిన తర్వాతనే త్రాగాలి. అలాగే మాంసము, గ్రుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాతనే తినాలి. అపరిశుభ్ర ప్రదేశాలలో ఉన్న మాంసపు దుకాణాల నుంచి మాంసాన్ని కొనరాదు. మున్సిపల్ కబేలాలలో వెటర్నరీ డాక్టర్ పరిశీలన అనంతరం కోసిన పశువుల మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. పెంపుడు జంతువులకు టీకాలు వేయించడంతో పాటు జంతువుల యాజమాన్యం క్రమం తప్పకుండా రేబీస్ వ్యాధి నివారణ టీకాలు తీసుకోవాలి. పశు ఆధారిత పరిశ్రమలు పనిచేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. టీబీ లేదా ఇతర వ్యాధులు ఉన్నవారు మాంసం లేదా పాల పదార్థాలు ఉత్పత్తి పరిశ్రమలో పని చేయకూడదు. పశువు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు త్వరగా వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చు. పశువుల షెడ్లు శుభ్రం చేసిన తర్వాత పశువుల నుంచి పాలు పిండబోయే ముందు, పిండిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన కీటకాల ద్వారా వ్యాప్తి చెందే జూనోటిక్ వ్యాధులను నివారించవచ్చు. ప్రజలలో జూనోటిక్ వ్యాధుల గురించి అవగాహన పెంపొందించడం ద్వారా చాలా వరకు ఈ వ్యాధులను అరికట్టవచ్చు. ఈ జూనోటిక్ వ్యాధులపై WHO ప్రతిస్పందన, జూనోటిక్ బెదిరింపులు మరియు వాటి ప్రజారోగ్యం, సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలను నిరోధించడానికి మరియు నిర్వహించడానికి జాతీయ ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర మరియు దాతృత్వ సంస్థలు మరియు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో WHO పనిచేస్తుంది. ఈ ప్రయత్నాలతో ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో వివిధ సంబంధిత రంగాల మధ్య మానవ జంతు పర్యావరణ ఇంటర్ఫేస్లో క్రాస్ సెక్టరల్ సహకారాన్ని పెంపొందించ

0: కూడా ఉంది. రిపోర్టింగ్ ఎపిడెమియోలాజికల్ మరియు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్, రిస్క్ అసెస్మెంట్ మరియు కంట్రోల్ మరియు వాటి అమలులో దేశాలకు సహాయం చేయడం ద్వారా జూనోసిస్ నివారణ, నిఘా మరియు గుర్తింపు కోసం ప్రాక్టికల్ ఎవిడెన్స్ బేస్డ్ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ టూల్స్ మరియు మెకానిజంలు ప్రోత్సహించడానికి WHO కూడా పనిచేస్తుంది. వన్ హెల్త్ విధానంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ మరియు గ్లోబల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ మేజర్ యానిమల్ డిసీజెస్ పై వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఉమ్మడి వ్యవస్థ డేటా షేరింగ్ మరియు రిస్క్ అసెస్మెంట్ ద్వారా జూనోసిస్ట్లతో సహా జంతు వ్యాధుల బెదిరింపులను ముందస్తు హెచ్చరిక, నివారణ మరియు నియంత్రణలో సహాయం చేయడానికి 3 ఏజెన్సీల హెచ్చరిక యంత్రాంగాలను కలపడం మరియు సమన్వయం చేయడం యొక్క అదనపు విలువలను రూపొందించింది. ఇక వెక్టర్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు. వెక్టర్స్ అన్నది మానవుల మధ్య లేదా జంతువుల నుండి మానవులకు అంటువ్యాధి కారకాలు ప్రసారం చేయగల జీవులు. ఈ వెక్టర్స్లలో చాలా వరకు రక్తాన్ని పీల్చే కీటకాలు. ఇవి హోస్ట్ నుండి రక్తభోజనం సమయంలో వ్యాధిని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులను తీసుకుంటాయి మరియు వ్యాధికారక ప్రతిరూపం తర్వాత కొత్త హోస్ట్లకి ప్రసారం చేస్తాయి. తరచుగా ఒక వెక్టర్ అంటువ్యాధిగా మారిన తర్వాత వారు ప్రతి తదుపరి కాటు రక్తభోజనం సమయంలో వారి జీవితాంతం వ్యాధికారకాన్ని ప్రసారం చేయగలరు. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు. వెక్టర్ ద్వారా సంక్రమించే పరన్నాజీవులు, వైరస్లు మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే మానవ అనారోగ్యాలను వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు అంటారు. ప్రతి సంవత్సరం మలేరియా, డెంగ్యూ, సిస్టోజోమియాసిస్, హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోజోమియాసిస్, లీష్మేనియాసిస్, జపానీస్ ఎన్సెఫలైటిస్ మరియు అంకోసర్కియాసిస్ వంటి వ్యాధులతో 70,000 మంది కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధుల భారం ఉష్ణమండలం మరియు ఉప ఉష్ణమండలం ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది మరియు అవి పేద జనాభాను అసమానంగా ప్రభావితం చేస్తాయి. 2014 నుండి డెంగ్యూ, మలేరియా, చికన్గునియా, ఎల్లో ఫీవర్ మరియు జికా యొక్క ప్రధాన వ్యాప్తి అనేక దేశాలలో జనాభాను ప్రభావితం చేస్తుంది, ప్రాణాలను బలిగొన్నది మరియు ఆరోగ్య వ్యవస్థలను ముంచెత్తింది. WHO ప్రతిస్పందన. గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ని 2017 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదించింది. ఇది వ్యాధి నివారించడానికి మరియు వ్యాప్తికి ప్రతిస్పందించడానికి ప్రాథమిక విధంగా వెక్టర్ నియంత్రణను అత్యవసరంగా బలోపేతం చేయడానికి దేశాలు మరియు అభివృద్ధి భాగస్వాములకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. దీనిని సాధించడానికి వెక్టర్ నియంత్రణ ప్రోగ్రాంల యొక్క పునః అలైన్మెంట్ అవసరం. పెరిగిన సాంకేతిక సామర్థ్యం, మెరుగైన మౌలిక సదుపాయాలు, పటిష్టమైన పర్యవేక్షణ మరియు నిఘా వ్యవస్థలు మరియు ఎక్కువ సహజ సమీకరణ ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. WHO కార్యకలాపాలు. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించడంలో కీలకమైన అంశం ప్రవర్తనా మార్పు. దోమలు, పేలులు, బగ్లు, ఈగలు మరియు ఇతర వెక్టర్ల నుండి తమను మరియు వారి కమ్యూనిటీలను ఎలా రక్షించుకోవాలో తెలుసుకునేలా విద్యను అందించడానికి మరియు ప్రజలకు అవగాహనను మెరుగుపరచడానికి WHO భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. వ్యాధి నియంత్రణ మరియు నిర్మూలనలో నీరు మరియు పారిశుద్ధానికి ప్రాప్యత చాలా ముఖ్యమైన అంశం. WHO నీటి నిల్వ పారిశుద్ధాన్ని మెరుగుపరచడానికి అనేక విభిన్న ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తుంది. తద్వారా సమాజ స్థాయిలో ఈ వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జూనోటిక్ వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఆరోగ్య పశువర్ధక శాఖల అధికారుల సూచనలు పాటించాలి. రేబీస్ వంటి కొన్ని జూనోటిక్ వ్యాధులకు టీకాలు వేయడం మరియు ఇతర పద్ధతుల ద్వారా 100% నివారించవచ్చు. ధన్యవాదములు.
1: ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జూనోటిక్ వ్యాధులు, వ్యాప్తి, వాటి అవగాహన గురించి సి స్వాతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాటకు గీత రచన సి విజయకుమార్, సంగీతం మణిశర్మ, చిత్రం పెళ్ళాం ఊరిలితే.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో అవిశ్రాంత

0: సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి
1: వింటూ ఉండండి. 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఇప్పుడు శతమానం భవతి చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

వనితలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, అనంతరం అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించిన వివరాలు. వినే ముందుగా ప్రకటనలు.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని

0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: డిఆర్డిఓ డిఈబిఈఎల్ బెంగళూరులో 28 అప్రెంటిస్లు. బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ డిఈబిఈఎల్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 28. సబ్జెక్టుల వారీగా ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఈఐ 6, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ 3, కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 4, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 1, లైబ్రరీ సైన్స్ 1, ఫిజిక్స్ 1, అకౌంట్స్ 1. కోర్సు వ్యవధి 7. అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ బీఎస్సి బీఎల్ఐఏఎస్సి బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫండ్ నెలకు 12,300 రూపాయలు. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25/5/2026. జాయినింగ్ తేదీ 1/7/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://drdo.gov.in. కరెన్సీ నోట్స్ ప్రెస్ నాసిక్లో 534 పోస్టులు. నాసిక్ మహారాష్ట్రలో భారత ప్రభుత్వానికి చెందిన కరెన్సీ నోట్స్ ప్రెస్ సెక్యూరిటీ ప్రింటింగ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL ఆధ్వర్యంలో 4 యూనిట్లలో సిఎన్పి నాసిక్, ఐఎస్పి నాసిక్, బిఎన్పి దేవాస్, ఎస్ఎస్పి హైదరాబాద్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 534. పోస్టుల వివరాలు సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ప్రింటింగ్, కంట్రోల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు. అర్హత పోస్టును బట్టి సేఫ్టీ ఆఫీసర్కు ఇంజనీరింగ్ డిగ్రీ, సూపర్వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ బీటెక్ లేదా పీజీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, ఎన్సీవీటీ, ఎస్సీవీటీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు

పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ఆఫీసర్ స్థాయి పోస్టులకు 29,740 రూపాయల నుంచి 103,000 రూపాయల వరకు, సూపర్వైజర్ స్థాయి పోస్టులకు 27,600 నుంచి 95,910 రూపాయలు, అసిస్టెంట్ స్థాయి పోస్టులకు 21,540 నుంచి 85,570, జూనియర్ టెక్నీషియన్ స్థాయి పోస్టులకు 18,780 రూపాయల నుంచి 67,390 రూపాయలు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు టైపింగు లేదా స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19/5/2026. పరీక్ష తేదీ జూన్ లేదా జూలై 2026లో ఉంటుంది. పరీక్షా కేంద్రాలు నాసిక్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, చెన్నై, బెంగళూరు. మరిన్ని విషయాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://cnpnashik.spmcil.com. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరోసారి https://cnpnashik.spmcil.com.

0: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి పాట విన్నారు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తర కార్యక్రమంలో మొత్తం 10 ప్రశ్నలు, వాటికి 4-5 ఆప్షనల్ సమాధానాలు తెలియచేస్తాను. పాట తర్వాత సరైన సమాధానాన్ని మీరు తెలుసుకోవచ్చు. మొదటి ప్రశ్న, సురక్షితమైన ఆరోగ్యకరమైన కార్యాలయాలను ప్రోత్సహించడానికి పని ప్రదేశాలలో భద్రత మరియు ఆరోగ్యంపై ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన పాటించబడుతుంది అన్నది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ May 1, బి March 15, సి April 28, డి June 5. రెండవ ప్రశ్న, June 2026 జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ పెద్దపిల్లి జాతుల కూటమి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ IBCA సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది అన్నది రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ముంబై, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి న్యూఢిల్లీ. మూడో ప్రశ్న, డార్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుండి $515 మిలియన్ ఆర్థిక ఒప్పందాన్ని ఏ దేశం పొందింది అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ నేపాల్, బి భారతదేశం, సి శ్రీలంక, సి డి భూటాన్. నాలుగో ప్రశ్న, ఇటీవల తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు అన్నది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఎంకే స్టాలిన్, బి సి జోసెఫ్ విజయ్, సి ఎడప్పాడి కె పళనిస్వామి, డి సీమాన్. ఐదవ ప్రశ్న, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో తన జాతీయ పతాకం కింద పాల్గొనేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ఏ దేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ స్విట్జర్లాండ్, బి ఉక్రెయిన్, సి బెలారస్, డి రష్యా. ఆరో ప్రశ్న, May 2026 భారత తీర రక్షక దళంలోకి చేర్చబడిన కొత్తగా ప్రారంభించిన అధ్యమ తరగతి వేగవంతమైన గస్తీ నౌక పేరు ఏంటి? ఆరో ప్రశ్న మరోసారి, May 2026 భారత తీర రక్షక దళంలోకి చేర్చబడిన కొత్తగా ప్రారంభించిన అధమ్య తరగతి వేగవంతమైన గస్తీ నౌక ఫాస్ట్ పెట్రోల్ వెజల్ పేరు ఏంటి అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ విక్రాంత్, బి అచల్, సి సమర్, డి వీర్. ఏడో ప్రశ్న, ఇటీవల ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అన్న ప్రశ్న ఏడో ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ నవనీత్ సెహగల్, బి శశిశేఖర్ వెంపటి, సి ప్రసూన్ జోషి, డి సూర్యకుమార్. ఎనిమిదవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి మానవ ఆవాసాల కార్యక్రమం అన్హాబిటెట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నది ఎనిమిదవ ప్రశ్న.

ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ అణునిరాయుధీకరణ, బి సుస్థిర పట్టణ అభివృద్ధి, సి వన్యప్రాణి సంరక్షణ, డి గ్రామీణ అభివృద్ధి. 9వ ప్రశ్న, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ మాస్ అనేది ఏ సంస్థ యొక్క చొరవ? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ వాతావరణ మార్పులపై అంతర్ప్రభుత్వ ప్యానెల్, బి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, సి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, డి అంతర్జాతీయ ఇంధన సంస్థ. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులను ఈజీఆర్ఎస్ ఏ సంస్థ నియంత్రిస్తుంది అన్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ఈబీఐ, సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ. ఇవండి మొత్తం 10 ప్రశ్నలు, వాటికి ఆప్షనల్ సమాధానాలు. ఈ పాట విన్న తర్వాత సరైన సమాధానాలను తెలుసుకుందాం.

0: ద రాజాసాబ్ చిత్రం నుంచి పాట విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో సరైన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సురక్షితమైన ఆరోగ్యకరమైన కార్యాలయాలను ప్రోత్సహించడానికి పని ప్రదేశాలలో భద్రత మరియు ఆరోగ్యంపై ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన పాటించబడుతుంది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ మే 1, బి మార్చ్ 15, సి ఏప్రిల్ 28, డి జూన్ 5. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ఏప్రిల్ 28. రెండవ ప్రశ్న, జూన్ 2026 జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ పెద్ద పిల్లి జాతుల కూటమి IBCA సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ముంబై, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి న్యూఢిల్లీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ. మూడవ ప్రశ్న, డార్జిలింగ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుండి $515 మిలియన్ ఆర్థిక ఒప్పందాన్ని ఏ దేశం పొందింది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ నేపాల్, బి భారతదేశం, సి శ్రీలంక, డి భూటాన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి భూటాన్. నాలుగో ప్రశ్న, ఇటీవల తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ ఎంకే స్టాలిన్, బి సి జోసెఫ్ విజయ్, సి ఎడప్పాడి కె పళనిస్వామి, డి సీమాన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి సి జోసెఫ్ విజయ్. ఐదో ప్రశ్న, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో తన జాతీయ పతాకం కింద పాల్గొనేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ఏ దేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది అన్న ప్రశ్నకు ఆప్షన్ సి ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి బెలారస్, ఆప్షన్ డి రష్యా. ఆప్షన్ సరైన సమాధానం ఆప్షన్ సి బెలారస్. ఆరో ప్రశ్న, మే 2026 భారత తీర రక్షక దళంలోకి చేర్చబడిన కొత్తగా ప్రారంభించిన అదమ్య తరగతి వేగవంతమైన గస్తీ నౌక పాస్ట్ పెట్రోల్ వెజల్ పేరు ఏంటి అన్న ప్రశ్నకు ఆప్షన్ ఏ విక్రాంత్, బి అచల్, సి సమర్థ్, డి వీర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అచల్. ఇక ఏడో ప్రశ్న, ఇటీవల ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ నవనీత్ సెహ్గల్, బి శశిశేఖర్ వెంపటి, సి ప్రసూన్ జోషి, డి సూర్యకుమారి. ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ప్రసూన్ జోషి. ఎనిమిదవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి మానవ ఆవాసాల కార్యక్రమం అన్హాబిటెట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ అణు నిరాయుధీకరణ, బి సుస్థిర పట్టణ అభివృద్ధి, సి వన్యప్రాణి సంరక్షణ, డి గ్రామీణ అభివృద్ధి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి. తొమ్మిదవ ప్రశ్న, మీథేన్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ మార్స్ అనేది ఏ సంస్థ యొక్క చొరవ అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ వాతావరణ మార్పులపై అంతర్ప్రభుత్వ ప్యానెల్, బి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, సి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, డి అంతర్జాతీయ ఇంధన సంస్థ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. పదో ప్రశ్న, చివరి ప్రశ్న, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులను EGRS ఏ సంస్థ నియంత్రిస్తుంది అన్న ప్రశ్నకు ఆప్షన్స్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్.

0: ఆఫ్ ఇండియా. ఇవండి ఈనాటి తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమానికి సరైన సమాధానాలు విన్నారు ఇంతసేపు. ఇప్పుడు అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించిన వివరాలు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ప్రతి సంవత్సరం మే 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి, కళలు, విద్య మరియు వైద్య రంగాలలో కాంతి పోషిస్తున్న కీలక పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దీనిని యునెస్కో ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క చరిత్ర భౌతిక శాస్త్రవేత్త అయిన థియోడార్ మైమాన్ 1960లో తొలిసారిగా విజయవంతంగా లేజర్ను ఆపరేట్ చేసిన జ్ఞాపకార్థం ఈ తేదీని ఎంపిక చేశారు. ఇక లక్ష్యం విషయానికి వస్తే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, జీవితాలను రక్షించే వైద్య పరికరాలు మరియు కాంతి వేగంతో పనిచేసే ఇంటర్నెట్ వంటి వాటిలో కాంతి ఆధారిత సాంకేతికత ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. నిర్వహణ గ్లోబల్ కమ్యూనిటీలు శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికి మరియు సుస్థిర అభివృద్ధి కోసం కాంతిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ రోజున వివిధ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తాయి. ఇదండి ఈనాటి అంతర్జాతీయ కాంతి దినోత్సవం గురించిన కొన్ని వివరాలు.
1: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో, అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరిలో భక్తిగీతాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం గత నెల శాస్త్రీయ పద్ధతులలో సీమపందుల పెంపకం అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమం నుండి కొన్ని భాగాలు వింటారు. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తిగీతాలు, రాత్రి 8:00 to 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో సూర్యకీర్తనలు, ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత బ్రదర్ సి ఫ్రాన్సిస్. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగు

జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం, రచన మాలతీ చెందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు ఆరవ భాగం, అనంతరం టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే గురించిన వివరాలు. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం కేవీపల్లె గ్రామం ఆదర్శ ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు వింటారు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ రక్తపోటు దినోత్సవం గురించిన వివరాలు. రేపు సాయంత్రం 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తరిగొండ గీతరవళిలో భక్తి గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో జీవాల పోషణ, ఈ అంశం గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్, ఇప్పుడు ఆమె ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికి మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరు

0: శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46,00,000 మంది రైతులకు 3,08,965,00,000 రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1,679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికొకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6,00,000 సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకిచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20,00,000 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్

0: ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజుల ముందుగానో లేదా 4 రోజుల ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
1: ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. MBA MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APISET ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమితి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ 11,000+ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన 12వ కక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుష యుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య వదత్ యత్ భారత నెదర్లాండ్స్ దేశౌ విశ్వస్యాపి సమాహ్వానానాం నివారణాయ విశ్వసనీయం పారదర్శకం భవిష్యస్య కృతే ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం మిలిత్వా కార్యం కుర్వంతౌ స్తః. యత్ సః బహువిధ సంకటైః గ్రస్తం ఆపద్దశకం ఇతి వర్ణితం. నెదర్లాండ్స్ దేశస్య హేగనగరే స్వస్య 5 దేశానాం యాత్రాయాః క్రమే సాముదాయిక కార్యక్రమం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యద్ విశ్వం COVID-19 మహమార్యా వర్తమాన సంఘర్షేణ ఉద్భూత ఊర్జా సంకటం చేత్యాదీనాం అభూతపూర్వ ప్రతిసంధిం సమ్ముఖీకరోతి.
3: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं.

నమస్కారం. అనగనగా ఒక రేడియో. అది కేవలం ఒక పెట్టె కాదు, కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడు, తరాల కాలక్షేపం, జ్ఞానాల భాండాగారం మన ఆకాశవాణి. అవును, మీరు వింటున్నది నిజం. మనందరి జీవితాల్లో ఒక భాగమై ఉదయాన్నే మంగళధ్వనులతో మనల్ని నిద్రలేపే ఆకాశవాణి విజయవంతంగా 90 వసంతాలు పూర్తి చేసుకుని నవ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ మైలురాయిని దాటిన శుభ సందర్భంగా నా తరపున శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రోతలు, ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్దామా? 1920వ దశకంలో ప్రైవేట్ క్లబ్బుల ద్వారా మొదలైన ఈ రేడియో ప్రయాణం 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా రూపం దాల్చింది. ఆ తర్వాత ప్రముఖ కవి నరేంద్ర శర్మ గారి సూచనతో దీనికి ఆకాశవాణి అనే అద్భుతమైన పేరు స్థిరపడిపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ధ్యేయంతో సమాజంలోని ప్రతి ఒక్కరికి చేరువైంది మన రేడియో. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణి ప్రయాణం ఒక సువర్ణ అధ్యాయం. మద్రాసు కేంద్రం నుండి మొదలై విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కడప ఇలా ప్రతి ప్రాంతంలోనూ తెలుగువారి సంస్కృతిని, భాషను ప్రపంచానికి చాటి చెప్పింది. శ్రోతలు, గుర్తుందా? ఇది ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది అంటూ గంభీరమైన స్వరంతో వార్తలు వస్తుంటే ఇళ్లల్లో, రచ్చబండల దగ్గర అందరూ నిశ్శబ్దంగా కూర్చుని దేశ విదేశాల విశేషాలు వినే ఆ రోజులు, ఆ అనుభూతిని

ఏ సోషల్ మీడియా, ఏ స్మార్ట్ ఫోన్ ఇవ్వగలవు చెప్పండి? వ్యవసాయదారుల కోసం కిసాన్ వాణి, పిల్లల కోసం బాలానందం, మహిళల కోసం వనితాలోకం, యువత కోసం యువవాణి, ఇలా ఒకటేంటి, ప్రతి వయసు వారికి, ప్రతి రంగానికి ఆకాశవాణి దిశానిర్దేశం చేసింది. ఇక లలిత సంగీతం, నాటకాలు, బుర్రకథలు, హరికథల ద్వారా మన జానపద శాస్త్రీయ కళలను బతికించుకున్న ఘనత మన రేడియోదే. కాలం మారింది.

0: మాత్రం అస్సలు మారలేదు. 90 ఏళ్ల ప్రయాణంలో ఎందరో మహానుభావుల స్వరాలను, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను మనకు అందించిన ఆకాశవాణికి మరోసారి సెల్యూట్ చేస్తూ ఈ ప్రయాణం ఇలాగే 100 ఏళ్ళు సాగాలని కోరుకుందాం. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు విందాం.
1: హరి సంకీర్తన వంశీ

0: అన్నమయ్య తత్వ నీతి సారము.
1: కులం అనేది జన్మకు సంబంధించింది కాదు, సంస్కారబద్ధమైంది. సత్యతత్పరత, ధర్మబుద్ధి, భూతదయ ఇవి హరికులానికి వలసిన గుణాలు. పరనిందకు పాలుపడక, పగను పెంచక, నిర్మలమైన మనస్సుతో జీవయాత్ర సాగించేవాడే హరిభక్తుడు. ఆత్మజ్ఞానంతో పరమాత్మను అనుసంధించుకుని మానవ సేవనే మాధవ సేవగా భావించి ఆచరించేవాడే శ్రీ వెంకటేశదాసుడు.

శ్రోతలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో అన్నమయ్య పదమంచెలు భక్తి గీతాలు వింటున్నారు.

ఇంతవరకు అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా COVID-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగింది.

కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్ స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలోనే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్ధంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@eirnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి

0: కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం గత నెల శాస్త్రీయ పద్ధతులలో సీమపందుల పెంపకం అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమం నుండి కొన్ని భాగాలు ఇప్పుడు విందాం.
1: లాభసాటి సీమపందుల పెంపకం శిక్షణలో భాగంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుతూ,
2: ఒకప్పుడు పందుల పెంపకం ఓన్లీ ఒక వర్గాన్ని వరకు చేపట్టేవారు, ఇప్పుడు అలా లేదండి, అందరూ వస్తున్నారు. మామూలుగా ఏంటంటే మనకి ఈవెన్ రైతులు వస్తున్నారు, యువత వస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు, అన్ని కేటగిరీస్ వస్తున్నారు అన్నమాట. ఒక ఈతలో 8 నుండి 12 పిల్లలు. ఎన్ని ఈతలు ఇస్తుంది అండి సంవత్సరానికి? 2 ఈతలు ఇస్తుంది ఒక పంది, 2 ఈతలు ఇస్తుంది. అంటే సంవత్సరానికి మీకు ఎన్ని పిల్లలు పొందొచ్చు ఒక అనిమల్ నుంచి? 16 నుండి 24. 8 అయితే 16 వస్తాయి, 12 అయితే 24 వస్తాయి. ఎక్కడన్నా వేరే ఆటలో మీరు ఊహించగలుగుతామా? ఇంపాసిబుల్. ఆవు కానీ గేదె కానీ ఒక్కొక్క పిల్ల ఇస్తుంది, మేక గొర్రె ఒకటే. మేకలు అయితే 1, 2 ఒకసారి రేర్గా 3 రావచ్చు, మేకల్లో 1 or 2 వస్తాయి అదే రేటుగా. దేంట్లో లేని అడ్వాంటేజ్ దీనిలో 16 పిల్లలు ఇస్తాయి, 16 నుంచి 24 పిల్లలు. సో దీన్ని మనం ఒక అడ్వాంటేజ్ తీసుకుని మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, పందులు తిన్న మేతని దానాన్ని ఎక్కువ మాంసంగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఇందాక చెప్పాను చూసారా, FCR అంటాం, ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీ. 3.5 కేజీ దానా తింటే 1 కేజీ బాడీ వెయిట్ పెరుగుతుంది. మేకలు అనుకో, మేకలు కానీ గొర్రెలు కానీ 5.5 కేజీలు తినాలి, 5.5 కేజీలు తినాలి అవి, 1 కేజీ బరువు పెరగాలంటే. ఓకే, సో అది మనకి సెకండ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి ఇంకొక దీంట్లోని భాగంలో మనకి డ్రెస్సింగ్ పర్సంటేజ్ అంటామండి. డ్రెస్సింగ్ పర్సంటేజ్ అంటే ఏంటంటే, ఒక అనిమల్ మనం కట్ చేసామనుకో, కొంత వేస్ట్ పోతుంది కదా, వేస్ట్ పోతుంది. ఇప్పుడు మేకలో ఆ గొర్రెలు చూసుకున్నానుకోండి, 50% వరకు వేస్ట్ పోతుంది మామూలుగా చెప్పాలంటే. దీంట్లో అలా కాదు, మనకి దీంట్లో కేవలం 25% వేస్ట్ అనమాట. 100 కేజీలు అనిమల్ కట్ చేస్తే 70 నుండి 75 కేజీలు మాంసం వస్తుంది. ఓకే, నెక్స్ట్ బోన్స్ కూడా, సైడ్ బోన్స్ కూడా వేస్ట్ తినచ్చు. నెక్స్ట్ మొత్తం అన్ని ఎడిబుల్ అండి, అన్నీ తినచ్చు. ఫీట్ నుంచి మనం సూప్ చేసుకుంటారు. నెక్స్ట్ బోటీ అంటారు, విన్నారు కదా మామూలుగా మేక షీప్ అని గుడ్లో వాడతాం బోటీ, దీంట్లో కూడా బోటీ ఉంటుంది అనమాట. సో అది కూడా తింటారు, ఏది వేస్ట్ కాదు. మామూలుగా మాకు ఒక మేము చదువుకునే రోజుల్లో ఒక టీచర్ చెప్తూ ఉండేవారన్నమాట, నథింగ్ ఈజ్ వేస్ట్ ఫ్రమ్ అనిమల్స్ ఎక్సెప్ట్ టీయర్స్ అంటారు అనమాట. టీయర్స్ అంటే కన్నీళ్ళు తప్ప అన్ని ఉపయోగమే అనిమల్స్లో. నథింగ్ ఈజ్ వేస్ట్ ఫ్రమ్ అనిమల్స్ ఎక్సెప్ట్ టీయర్స్. మన ఏదైనా సరే అండి, అన్నీ కూడా ఉపయోగించేస్తారు. చర్మాన్ని ట్యానింగ్ అండి, లెదర్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది, అన్నిట్లోని కూడా. సో ఆ రకంగా మనకి దీంట్లో డ్రెస్సింగ్ పర్సంటేజ్ ఎక్కువ అనమాట. 100 కేజీలు అనిమల్ కట్ చేస్తే 75 కేజీలు మాంసం వస్తుంది, అదే అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇందాక చెప్పించుతున్నా, మార్కెట్లో మిగిలిపోయిన వృధాగా మిగిలిపోయిన వాటి అన్నింటినీ కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఏదైతే కటింగ్ పర్పస్ అనుకున్నారో అన్నింటినీ మనం వీటికి ఫీడ్ చేసుకుంటే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది చాలా దృష్టిలో పెట్టుకుని మనం చెయ్యాలండి. ఎందువల్లంటే మేము దీని మీద ఒక స్టడీ చేశాను, ఒక అనిమల్ని ఒక వేస్ట్ మీద పెంచి చేస్తే ఎంత ఖర్చు అవుతుందంటే, ఒక కేజీ మాంసాన్ని ఉత్పత్తి చేయాలంటే 70 నుండి 80 రూపాయలు అవుతుందండి. ఒక కేజీ మాంసాన్ని ఉత్పత్తి చేయాలంటే వేస్ట్ మీద 70 నుండి 80 రూపాయలు. మన కేజీ మీట్ నేను ఎంతకు అమ్ముతున్నాను? 400 రూపీస్ అమ్ముతున్నాను. అంటే నా ప్రాఫిట్ ఎంత? ఆల్మోస్ట్ అరౌండ్ 300 రూపీస్ వస్తుంది వేస్ట్ మీద అయితే. అదే మీకు మామూలుగా ఫీడ్ మీద పెడితే ఒక 10 మంత్స్ అనుకోండి, ఈ వేస్ట్ మీరు క్వాంటిటీ నేను చెప్పినట్టు 5 కిలోస్ ఇచ్చుకుంటే వెళ్తే ఫ్రెష్ ఒక 1 మంత్ ఎక్స్ట్రా పడుతుంది వేస్ట్ మీద, 1 మంత్ ఎక్స్ట్రా పడుతుంది. కాకపోతే మీకు కాస్ట్ బాగా తగ్గిపోతుంది కదా, మీ కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ బాగా తగ్గిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు స్లాటర్ పర్పస్ అనుకున్న దానికి మీరు ప్యూర్ ఫీడ్ మీద వెళ్ళకూడదు అనమాట. ప్యూర్ ఫీడ్ మీద వెళ్ళిపోతే మీకు కొంచెం మీకు అక్కడ రిటర్న్స్ కనబడదు. మీకు రిటర్న్స్ కనబడాలంటే డెఫినెట్గా మీరు కొంచెం గ్రాస్ కానీ ఈ లెఫ్ట్ ఓవర్ వేస్ట్ కానీ పెట్టుకోవాలి కటింగ్ పర్పస్. కానీ బ్రీడింగ్ అనిమల్స్ కంపల్సరీగా దానా పెట్టుకోవాలి. ఫ్రూట్ ఇండస్ట్రీ వేస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్యాంగో కానీ లేకపోతే మనకి పపాయాస్ వస్తాయి అవి పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఫ్రూట్ ఇండస్ట్రీ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్ పెట్టచ్చు, అవన్నీ పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవి చెరుకు రసం పిప్పిలో మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అవి అరిగించుకోలేవు పెద్దగా మీకు. అవి వీటికి ఓకే, ఆవులకి గేదెలకి ఓకే, కానీ వీటికి అంత సూటబుల్ కాదు. వీటికి ఇంకా మీరు వేసుకోవచ్చు అంటే తక్కువలో ఈ మధ్య బీర్ పొట్టుని వస్తుంది, డీడీజీఎస్ అంటాం, విన్నారు పేరు? బీర్ పొడి అండి. ఇప్పుడు చాలామంది ఆవులకి పెడుతున్నారు, దాంట్లో తడి ఉంటుంది, పొడి ఉంటుంది. ఇప్పుడు ఫీడ్ ఇప్పుడు ఏమవుతుందంటే, కమర్షియల్గా ఫామ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి, లేదంటే మీరు ఇంకా నేను ఓన్గా చేసుకోవాలంటే మీరు మొక్కజొన్న గింజల పొడి, తవుడు లేదా ఏదైనా చెక్క సోయా అది అవైలబిలిటీగా ఉంటే మీరే తెచ్చుకుని మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు, అది బెస్ట్, ఇంకా బాగా తగ్గుతుంది. మొక్కజొన్న గింజ పొడి వస్తుంది, తవుడు వస్తుంది, సోయా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి పాయింట్, ఇక్కడ మనకి గొర్రెల మేకలతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇక్కడ వర్కర్స్ ఎక్కువ మంది అవసరం ఉంది. ఒక మనకి మీరు ఒక 200-300 పెట్టిన ఒక ఫ్యామిలీతో మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం. నెక్స్ట్ బయటికి తీసి మేపుకోవాలని అది కూడా లేదు, అన్ని షెడ్లో కలుపుకున్న ఫీడ్ వేస్తామో అది తిండి.

తింటాయి, తిన్నాక పడుకుంటాయి, మళ్ళీ టైం అరుస్తాయి, మళ్ళీ తింటాయి పడుకుంటాయి, మిగతా ఏ డిస్టర్బ్ చేయబడతాయి కాదు. అటు ఆ టైంకి అయిపోతే సౌండ్ చేస్తాయి. నా దగ్గర చూస్తా 10:45కి ఫీడ్ పడాలి వాడికి, 10:45కి ఫీడ్ అయిపోతే అరుస్తూ ఉంటాయి. అలాగే ఈవినింగ్ 3:30కి ఫీడ్ వేయాలన్నమాట. 3:30కి అయిపోయినా టైం అదే 10:30, 3:30 అండి, నాది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం అదే. మార్నింగ్ 10:30, ఈవినింగ్ 3:30, అంతే 2 టైమ్స్ అండి, మళ్ళీ అవసరం లేదు. నైట్ ఇంకా తిన్న తర్వాత పడుకుంటాయండి అవి. సార్ వాటికి కావాల్సింది చెప్పాను కదా, 100 కేజీలకి 3 కేజీలు సరిపోయింది అనుకో, తిన్న తాగేసి మధ్యలో వాటర్ తాగితే సరిపోయిందంటే పడుకుంటాయి అన్నమాట. ఒక స్టేజ్ వచ్చాక అవి తినలేవు అవి కూడా, ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్. ఎంత కావాల్సింది అంతే తీసుకుంటాం. వాటర్ కంపల్సరీగా మన అవైలబిలిటీ పక్కన పెట్టాలి. ఎంత అంటే మనకి, నేను మామూలుగా మనం దానికి రూల్ ప్రకారం చెప్పాలంటే రోజుకి కడగడానికి తాగడానికి రెండు కలిపి మనం ఒక 30 లీటర్లు ఎంత అనుకున్నానండి ఒకసారి, రోజు వాషింగ్కి ప్లస్ నీళ్ళకి ఒక్కొక్క దాని పెద్దవాటికి 30 లీటర్స్. మన దగ్గర నీటి తొట్లు ఉంటాయి చూసారా, సో ఎప్పుడు అది నింపేసి పెడతామన్నమాట. మార్నింగ్ అనిమల్ క్లీన్ షెడ్స్ క్లీన్ చేస్తాము, ఆ తొట్టి అంతా నింపేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ వాటర్ పడతారు, మళ్ళీ అప్పటికే నీటి తొట్టి అంతా ఒక్కొక్క షెడ్లో ఒక అనిమల్ ఉంటుంది. సో దానికి సఫిషియెంట్ సరిపోతుంది. ఎందుకంటే అది ఫీడ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటే కొంచెం మ్యాత్ తిని మళ్ళీ సైడ్కి వెళ్ళి నీళ్ళు తాగి మళ్ళీ మ్యాత్ తింటుంది అనమాట. అంటే దాని బిహేవియర్ అటువంటిది. సో కంపల్సరీగా ఫీడ్ తిన్నప్పుడు కొంచెం వాటర్ మనం పక్కన ఉంచుకోవడం మంచిది. ఈ మొన్న ఉన్న అనిమల్స్లో కూడా తెలివైంది ఇదే ఫస్ట్. మోస్ట్ క్లెవర్ అనిమల్, మోస్ట్ క్లీన్ అండ్ మోస్ట్ క్లెవర్, ఈ రెండు చాలా తెలివైనవి. ఒక్కసారి అది చూసిందంటే ఇంకా మళ్ళా వెంటనే గుర్తుపెట్టేస్తుంది, అది అలవాటు చేసుకుంటుంది. నేను చెప్తాను కానీ సెకండ్ డే అక్కడ నిప్పుల్స్కి అలవాటు పడిపోయినాయి అవి. నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను, నేను నువ్వు నిప్పుల్స్ పెట్టావు ఇబ్బంది పడతాయేమో అంటే, అప్పుడు ఎమర్జెన్సీగా పెట్టుకున్నాడు ఇవి తొట్టులు లాంటిది, అంటే ప్లాస్టిక్ ఇవి ఉంచుకో ఎందుకైనా మంచిదంటే. లే అది ఏం సెకండ్ డే కాకపోతే అంటే పిల్లలు కూడా ఉన్నాయి, పిల్లలకి ఏంటంటే కొంచెం హైట్ తక్కువలో పెట్టాలి అవి. సో తనకి అది అది డిజైన్ అప్పుడు తను మర్చిపోయాడు అనమాట పెట్టడం. మళ్ళీ తర్వాత పిల్లలకు కూడా కొంచెం హైట్ తక్కువలో పెట్టాడు. సో అది మోస్ట్ క్లెవర్ అండ్ క్లీన్ అనిమల్. క్లీన్ ఎందుకన్నానంటే అది తిన్న చోట పెంట వేయదండి అది, అది మిగతా అలా కాదు. ఆవులు గేదెలు అక్కడే గడ్డి తింటే మేస్తూ ఉంటే నెమరేస్తూ ఉంటే అక్కడ వేసేస్తాయి. అవును ఏదైనా సరే, లేదు గొర్రెలు కానీ ఏదైనా సరే, దీనికి అలా కాదు. షెడ్లో మనం ఓపెన్ ఏరియా కవర్డ్ ఏరియా అంటాం, ఇక్కడ తింటుంది వెనక్కి వెళ్ళిపోయి పెంట యూరిన్ అక్కడ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి హ్యాపీగా పడుకుంటుంది, తింటుంది నీళ్ళతో పడుకుంటుంది. ఈవెన్ మీరు నమ్మరు, చిన్న పిల్లలు కూడా మదర్ని చూసి సెకండ్ డే అవి కూడా అక్కడికి పోయి డిఫ్ మోషన్కి వెళ్ళి యూరిన్ కూడా అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చి నీట్గా ఫ్రంట్ అసలు ఏది ఉండదు, అసలు ఒక్క పెల్లెట్ కూడా ఉండదు. మీకు క్లీనింగ్ కూడా చాలా ఈజీ, నీట్గా అదంతా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. సో అందువల్ల ఇది చాలా క్లీన్ అండ్ క్లెవర్. ఇది నాకు తెలిసింది కదా, తర్వాత గమనించి చేసి చూస్తే అప్పుడు ఏంటి ఆ షెడ్ ఎప్పుడు ఉంటుంది, దాని బిహేవియర్ అటువంటిది అనమాట. చాలా తెలివైనవి. ఒక కర్ర పట్టుకోవాలండి జస్ట్ అలాగా, ఫస్ట్ ఈనిన తర్వాత ఏంది, మనమైనా పిల్లలు మనం తీసుకెళ్ళిపోతాను అది అరుస్తుంది, మనం పిల్లల్ని తీసుకెళ్ళిపోతా అనుకుంటుంది అందుకు అరుస్తుంది, కానీ మన మీద వచ్చే అటాక్ చేయదు. మనం జస్ట్ వన్ డే అండి ఇది, తీసుకెళ్ళి మళ్ళీ మన దానికి చేసి మనం అక్కడ పెట్టేస్తాం కాబట్టి అది. సో మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనకి గృహ వసతికి ఎక్కువ అవసరం లేదు, అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే 75% మీట్ వస్తుందని చెప్పాను ఇందాక. మాంసకృతులు ఎక్కువగా ఉన్నాయి 25%. యాక్చువల్గా మనం మీట్ అన్నీ చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రోటీన్ ఉన్నది ఏదైనా ఏది చెప్తారా, దేంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంది మనం తినే దాంట్లో? మిల్క్ ప్రొడక్ట్స్ కాదు, ఫిష్. వెరీ గుడ్, ఫిష్ అండి. ఫిష్లో 35% ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఇవే అనమాట, పోర్క్ కానీ షీప్ అండ్ గుడ్ కానీ. ఎందుకంటే ఇప్పుడు మనకి గిరాకీ పెరిగింది, మాంస ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది, అంటే మనకి ప్రోటీన్. ఒకప్పుడు ఏంటంటే మనకి కొనే శక్తి తక్కువగా ఉండేది, మాంసం తినాలంటే వారానికి ఒకసారో లేకపోతే 15 ఇప్పుడు అలా కాదు, వచ్చినప్పుడే అవును. ఇప్పుడు అలా కాదు, మనకి ఎప్పుడు కావాల్సాడు అందుబాటులో ఉంది. కాబట్టి అనిమల్ ప్రోటీన్కి డిమాండ్ పెరుగుతూనే ఉంది. అనిమల్ ప్రోటీన్ అంటాం దీన్ని, అనిమల్ ప్రోటీన్కి ఎప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందరూ తింటున్నారు అనిమల్ ప్రోటీన్. మనకు రూల్ ప్రకారంగా ఒక మనిషి రోజుకి ఇన్ని గ్రాములు పాలు తాగాలి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ చెప్తాను, మనం రోజుకి ఒక 300 ml పాలు తాగాలి. మన రాష్ట్రంలో 400 ml తాగుతున్నాం, హయ్యెస్ట్ పంజాబ్లో వాళ్ళు లీటర్ పాలు తాగుతారు వాళ్ళు. నెక్స్ట్ మాంసం, సంవత్సరానికి మనం 10 కేజీలు మాంసం తినాలి రూల్ ప్రకారంగా, కానీ యావరేజ్ తీసుకున్నట్టయితే 7 కేజీలు తింటున్నాం సంవత్సరానికి. నేను చెప్పి సంవత్సరానికి అండి, ఓకే. మాంసం వచ్చి 10 కేజీలు, 7 ఎక్కువ తింటారా? నేను చెప్పేది యావరేజ్ అంటే ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటండి, అంటే లోయర్ క్యాటర్ నుంచి ఉంటారు అందరూ ఉంటారు, అందుకంటే ఎక్కువ తింటున్నాం యావరేజ్ అన్ని రాష్ట్రాల్లో. అందుకంటే ఎక్కువ తింటున్నాను చెప్తున్నాను, అందుకంటే ఎక్కువ తింటున్నాం అన్ని రాష్ట్రాలు అండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే ఎక్కువ తింటారు.

0: గుజరాత్ అనుకోండి, ఎక్కువ తినరు, 8 తినరు గుజరాత్ రాజస్థాన్లో. అలా ఇది ఇండియా యావరేజ్ చెప్తున్నారు. అలాగే ఎగ్స్, ఎగ్స్ మనకి ఎంత తీసుకోవాలంటే హాఫ్ ఎగ్ పర్ డే అండి, అంటే మనకి 180 ఎగ్స్ తినాలి సంవత్సరానికి, అంతే కదా 360 రోజులు అంటే 180 తినాలి. సో కాబట్టి మీట్కి అయితే ఎవర్ గ్రీన్, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్ లేనే లేదు. సపోజ్ మీరు అనేది ఓకే, మన గొర్రె మాంసం మేక మాంసం తీసుకుంటే పైన మీట్ పైన ఫ్యాటీ లేయర్ ఉంటుంది కదా, దీనికి అది ఉండదు లేండి, ఆ ప్రాబ్లం లేదు. మీరు చూస్తారులే, మన గొర్రెలు ఏంటంటే మార్బ్లింగ్ అంటాం, మీకు కంపల్సరీగా వాడు ఆ ఫ్యాట్, కొంతమంది అయితే ఆ ఫ్యాట్ తీసి ఇచ్చామని అడుగుతారు కదా స్పెసిఫిక్గా. సో అది కొంచెం ఉంది కాబట్టి మేబీ లింక్డ్, అంటే మనం ఇప్పుడు గుండె జబ్బు అనేది మనం ఇది తింటే దానివల్లనే మనం చెప్పకూడదు అనమాట, బట్ అది కూడా ఒక అవ్వచ్చు అని ఉంటుంది అనమాట. దీనికి ఆ ప్రాబ్లం లేదు అసలు, ఆ ఫ్యాట్ మీట్ మధ్యలో ఆ ఫ్యాట్ లేయర్ ఉండదు దీనికి, దీనికి ఓన్లీ ఫ్యాట్ అనేది విడిగా వస్తుంది కంప్లీట్గా. కాబట్టి ఫ్యాట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్యాట్ తింటారు, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉన్నాయో డెఫినెట్గా పోర్క్ తింటే వాళ్ళకి ఈ ఒక బెస్ట్ మెడిసిన్ కానీ పనిచేస్తుంది అనమాట. కంటిన్యూస్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 4 వీక్స్ తిన్నారంటే సార్ నాకు ఆ ప్రాబ్లం తగ్గింది అని చెప్తున్నారు వాళ్ళు. మిగతా డిసీజెస్ మనం దీన్ని రిలేట్ చేసి చేయాలి, అన్లెస్ మనం దీన్ని సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేయాలి, మన సైంటిఫిక్ స్టడీ చేయాలండి. అంటే ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు డెఫినెట్గా ఇది సైంటిఫిక్గా నిర్ధారణ జరిగిందా లేదా, సో ఇది అది ఉందో, ఇది కూడా సైంటిఫిక్గా ఇంకా నిర్ధారణ జరగలేదు టు బి ఇది, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం మాట్లాడుతున్నాం అన్నమాట. బట్ ఆల్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి తప్ప ఎటువంటి ఇది లేదు. ఏదైనా జబ్బులు వస్తాయి సార్ లేదా అంటే పంది మాంసం అవి ఏమి లేవండి దీంట్లో. ఒకప్పుడైతే మనం సరిగ్గా మనం డీవార్మింగ్ చేయకపోతే పందిరి అప్పుడు ఒక రకమైన నీటి బుడగల లాంటి మాంసం మధ్యలో కనబడి ఒక 20 సంవత్సరాల క్రితం, అవి కూడా నాటి పంది మాంసంలో నీటి బుడగల్లాగా మాంసం మధ్యలో వస్తాయన్నమాట, పారాసిటిక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అనమాట. కానీ ఇప్పుడు అవి ఏమి లేవు అసలు. సో పంది మాంసం నుంచి వచ్చే జబ్బులు అంటే ఇవి లేవు. ప్లస్ మనం వండే వంటల్లో మనం కుక్కర్లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 విజిల్స్ వేస్తాము అన్ని, ఎటువంటి వైరస్ ఏదన్నా బ్యాక్టీరియా ఏదన్నా పోతుంది, మనం వండే వంటకి ఎటువంటి ఇబ్బంది లేదు మన ఇండియన్ కండిషన్స్లో. మేబీ బయట విదేశాల్లో అయితే కొంచెం వాళ్ళు మన కుకింగ్ స్టైల్ ఉండదండి వాళ్ళ దగ్గర, అవును కదా. సో అక్కడ ఏదైనా ఉంటే ఉండొచ్చు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీట్ ఎప్పుడు కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టండి, ఫ్రీజర్లో కింద పెడితే వన్ డే ఉంటుంది కదా, సెకండ్ డే మీకు అంత మన క్వాలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎరువు ఇంపార్టెంట్ ఇక్కడ, పంది ఎరువు కూడా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫార్మర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ఆల్రెడీ జామ తోట ఉంది ఒంగోలు దగ్గర, ఆయన ఎరువు గురించి అనిమల్స్ కావాలన్నమాట, ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంది పంది ఎరువుల్లో. ఈ ఎరువు వేసాక ఆల్మోస్ట్ జామకాయ సైజ్ కూడా డబుల్ అయ్యింది, వెయిట్ బేరింగ్ చాలా. ఆయన ఫొటోస్ పెట్టాడండి నాకు, తర్వాత చూపించాడు, మొక్క ఇలా బరువుకి కాయ బరువుకి వంగిపోయేది అంతలా పనిచేసింది. నిమ్మతో జామ తోటకు కానీ లేకపోతే మనకి దానిమ్మ తోటకు కానీ వీటన్నిటికి కూడా ఈ ఎరువు చాలా బాగా. ఎరువు ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ ఎరువు వేయకూడదు, ఎరువును మనం నిల్వ చేసాక ఫెర్మెంటేషన్ జరగాలి, తర్వాత మనం ఒక నెల పోయాక మనం ఎరువుని మనం వాడుకోవాలండి. ఇప్పుడు కూడా ఏదైనా సరే ఎటువంటి ఎరువు అయినా సరే ఫ్రెష్గా వాడకూడదండి, ఒక 1 మంత్ మనం నిల్వ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకుని వాడుకో. సో ఎరువు కూడా ఉపయోగమే మధ్యని వాడుతున్నారు చాలా, ఈవెన్ కొంతమంది బయోగ్యాస్ కూడా చేయొచ్చు. పందుల పెంపకదారులు ముందు గమనించవలసిన విశేషాలండి, అంటే మీరు ఫార్మ్ స్టార్ట్ చేసే ముందు, ఆల్రెడీ ఇందాక నేను డిస్కస్ చేశాను, పంది మాంసానికి గిరాకీ ఉందని తెలుసుకోండి స్టార్ట్ చేసే ముందు, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బిజినెస్ జరగాలి కాబట్టి ఒక సర్వే చేసుకోవాలి, మార్కెట్ సర్వే చేసుకోవాలి. నెక్స్ట్ పందుల్ని లైవ్లో అమ్మేటంటి కంటే మనం కట్ చేసి మీటర్ రూపాయలు అమ్మాలి, అలా అయితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు చూసారు రేటు, 100 కేజీ వెయిట్ ఉన్న యానిమల్ 15,000 పడుతుంది ఇప్పుడు లైవ్ వెయిట్ చూస్తే. 100 కేజీకి 150 రూపీస్ వేసుకుంటే 15,000, అదే 100 కేజీ యానిమల్ కట్ చేస్తే మీకు 70 కేజీ మీట్ వస్తుంది, 70 × 400 ఆల్మోస్ట్ 28,000, 29,000, 30,000 డబుల్ ద ప్రాఫిట్. చూసారా, మీరు స్టార్ట్ చేసే ముందుగా కంపల్సరీగా షెడ్ అది వేసుకోవాలి, దానికి కావాల్సినవి వేసుకోవాలి, నియర్ బై ట్రైనింగ్ తీసుకోవాలి, దగ్గరలో ఉన్న ఫార్మ్స్ని విజిట్ చేయండి కంపల్సరీగా, ఓకేనా, దగ్గర ఉన్న ఫార్మ్స్ని విజిట్ చేయాలి. మళ్ళీ ఆనిమల్స్ కొనే ముందు కూడా ఒకసారి విజిట్ చేశారు, ఆనిమల్స్ సెలెక్ట్ చేసుకున్నారు బాగానే ఉన్నాయి, వెంటనే తీసుకొచ్చేద్దండి, ఒక 1 వీక్ ఆగండి, 1 వీక్ ఆగాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం తెచ్చేస్తే ఒకవేళ డిసీజ్ ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక బయటపడుతుంది. సో ఆనిమల్స్ సెలెక్ట్ చేసుకున్నాక 1 వీక్ ఆగాక మళ్ళీ తెచ్చుకోవడం బెటర్ అనమాట. మీరు ఒక వ్యవసాయం చేసే రైతు మంచి దిగుబడి రావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, సీడ్, అవునా కదా, మంచి విత్తన ఎంపిక. మంచి విత్తనం ఉంటే దిగుబడి బాగుంటుంది. సేమ్ దీనికి అంతే, ఫౌండేషన్ స్టాక్ మంచి సెలక్షన్, మంచి పేరెంట్ స్టాక్ ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా బాగా హెల్దీగా బాగుంటాయి అనమాట.
1: ఇందులో భాగంగా పందుల పెంపకంపై విస్తృత సమాచారాన్ని సైంటిస్టులు ఇచ్చారు. సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ,
2: మన దేశ మాంసోత్పత్తి అవసరాలు ప్రధానంగా గొర్రెలు మేకలు కోళ్లు పెంచడం

ద్వారా తీరుతున్నాయి. వీటితో పాటు మెరుగైన పోషక విలువలు కలిగిన పంది మాంసం పట్ల సాంప్రదాయంగా ఉన్న విముఖతను అధిగమించి ఇటీవలి కాలంలో వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా అనాదిగా కొన్ని వర్గాలకే పరిమితమైన పందుల పెంపకాన్ని అన్ని వర్గాల రైతులు చేపట్టడానికి ముందుకు వస్తున్నారు. మేలుజాతి సీమ పందులు అందుబాటులోకి రావడం, శాస్త్రీయమైన పద్ధతులలో పందుల పెంపకం పట్ల విస్తృతమైన అవగాహన, మార్కెట్లో పంది మాంసం పట్ల పెరిగిన డిమాండ్ వంటి కారణాల వలన పందుల పెంపకం ఇటీవలి కాలం

రావడం, శాస్త్రీయమైన పద్ధతుల్లో పందుల పెంపకం పట్ల విస్తృతమైన అవగాహన, మార్కెట్లో పంది మాంసం పట్ల పెరిగిన డిమాండ్ వంటి కారణాల వలన పందుల పెంపకం ఇటీవలి కాలంలో రైతులు, నిరుద్యోగ యువత ఈ పందుల పెంపకం పట్ల ఉత్సాహం కనపరుస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడిలో ప్రారంభించదగిన పందుల పెంపకం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందడంలోనూ వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడంలోనూ రైతాంగానికి ఎంతో తోడ్పడుతుంది. పందుల పెంపకంలో విశిష్టతను గురించి చూసినట్లయితే గొర్రెలు మేకలతో పోల్చి చూసినప్పుడు పందుల పెంపకానికి అయ్యే ఖర్చు తక్కువ మరియు తక్కువ భూమిలో పందులను పెంచుకోవచ్చును. మన వినియోగానికి అవసరపడని గింజధాన్యాలు, వృధాగా మిగిలిన ఆహార మార్కెట్లో మిగిలిన కూరగాయలు, ఆకుకూరలను, పశుగ్రాసాలను మేతగా వినియోగించుకోవచ్చును. పందులలో మాంసోత్పత్తి సామర్థ్యం గొర్రెలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. పందులు ప్రతి 3-4 కిలోల దానాతో కిలో మాంసాన్ని ఉత్పత్తి చేయగలవు. శరీర బరువులో 70 నుండి 80% మాంసం ఉండటం వలన ఇది లాభదాయకం. మంచి పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం వలన పందులు ఈతకు 8 నుంచి 12 పిల్లలను ఈనగలుగుతాయి. అలా సంవత్సరానికి 2 ఈతలు ఈనుతాయి. 16 ఆడపందులను 4 మగపందులను కలిపి మందను ఏర్పాటు చేసుకుని పందుల పెంపకాన్ని ప్రారంభించవచ్చును. పందులు కొనేటప్పుడు వీలైనంత వరకు సంపర్కమునకు సిద్ధంగా ఉన్నటువంటి పందులను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకునేటప్పుడు శరీర భాగాలు దృఢంగా ఉండి సన్నని ముందు భాగము, వెనుక భాగం లావుగా ఉన్నటువంటి పందులను ఎంపిక చేసుకోవాలి. పందుల పెంపకంలో విశిష్టతను గురించి చూసినట్లయితే గొర్రెలు మేకలతో పోల్చి చూసినప్పుడు పందుల పెంపకానికి అయ్యే ఖర్చు తక్కువ మరియు తక్కువ భూమిలో పందులను పెంచవచ్చును. మన వినియోగానికి అవసరపడిన గింజధాన్యాలు, వృధాగా మిగిలిన ఆహారము, మార్కెట్లో మిగిలిన కూరగాయలు, ఆకుకూరలను, పశుగ్రాసాలను మేతగా వినియోగించుకోవచ్చును. పందుల యొక్క గృహవస్తుని గురించి చూస్తే పందుల వసతి ఎత్తైన స్థలంలో నీరు నిలవని పొడి ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టింగ్ చేసిన 4 నుంచి 5 అడుగులు ఎత్తుగల గోడలు, గరుకైన నేల, ధారాళంగా గాలి వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పందుల షెడ్ నిర్మాణంలో 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి పైకప్పు ఉన్న భాగము, రెండవది పైకప్పు లేని భాగము. సాధారణంగా ఈ పందుల యొక్క షెడ్లలో 8 నుంచి 10 అడుగుల ఎత్తులో పైకప్పు, 30 అడుగుల వెడల్పు గల షెడ్ నిర్మించుకోవాలి. ఇందులో ప్రతి పందికి 5 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న స్థానం, అంటే కవర్డ్ ఏరియా, 10 చదరపు మీటర్లు పైకప్పు లేనిది అంటే ఓపెన్ ఏరియా ఉండేటట్టు చూసుకోవాలి. పందుల యొక్క పునరుత్పత్తి విషయానికి వస్తే పందులు 8 నుంచి 10 నెలల యుక్త వయస్సులో ఎదక రావడం ప్రారంభిస్తాయి. ప్రతి 21 రోజుకు ఒకసారి ఎదక వస్తాయి. మగపందితో జత కట్టడానికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత వచ్చే 3వ ఎద చాలా శ్రేయస్కరం. ఇక పోషణ విషయానికి వస్తే పందుల పోషణలో మొక్కజొన్న, జొన్నపిండి మరియు తౌడు పందుల దానాలో ముఖ్యమైన దినుసులు. కొద్ది మోతాదులో వేరుశనగ పప్పు, నువ్వుల పిండి, సోయా చెక్క పిండి కలుపుకోవాలి. దీంతోపాటు మినరల్ మిక్సరు, ఉప్పు, లైసిన్లను తగు మోతాదులో కలుపుకోవాలి. లూసర్ను, బొబ్బర్లు, మొక్కజొన్న, సూపర్ నేపేర్ వంటి లేత పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి వాడటం వల్ల కూడా దానా ఖర్చును తగ్గించుకోవచ్చును. వృధాగా మిగిలిపోయిన ఆహారము, కూరగాయల వ్యర్థాలను పందులకు ఆహారంగా వాడుకోవడం వలన దానా అవసరాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా జత కట్టడానికి 10 రోజుల ముందు ఆడపందులకు అదనంగా 2.5 నుంచి 3.5 కిలోల దానాను ఇవ్వవలసి ఉంటుంది. ఆడపందులను 6 ఈతల తర్వాత తీసివేయడం మంచిది. సాధారణంగా ఒట్టిపోయిన పందులకు, మగపందులకు 2 కిలోల వరకు మిశ్రమ దానా ఇవ్వవచ్చు. అదేవిధంగా చూడు కట్టిన ఆడపందులకు మొదటి 2.5 నెలలు 2 కిలోల దానా, తర్వాత 3 కిలోల దానా అందించవలసి ఉంటుంది. చివరి 30 రోజులలో పిండం ఎదుగుదల వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో ఆడపందుల సంరక్షణ చాలా కీలకం. ఈనుటకు 3 రోజుల ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ప్రసవం దగ్గరపడే చూడి పందిని మిగిలిన పందుల నుండి వేరు చేసి శుభ్రమైన ప్రత్యేక గదిలోకి మార్చవలెను. ప్రసవ సమయంలో సరియైన పర్యవేక్షణ వలన పంది పిల్లలలో మరణాలను తగ్గించవచ్చును. ఈనని వెంటనే తల్లి పంది నుంచి పిల్లలను దూరంగా ఉంచి ప్రసవం పూర్తయిన తర్వాత తల్లి నుండి జున్ను పాలను త్రాగించాలి. తల్లి పందిలో ప్రసవం తర్వాత తలెత్తే మలబద్ధ

0: ఆకలి లేకపోవడం, గాయాల వంటి సమస్యల నుండి జాగ్రత్త తీసుకుంటే పంది పిల్లలకు సరిపడ పాలు ఉత్పత్తి అవుతాయి. అలాగే అన్ని పిల్లలు సమంగా పాలు త్రాగే విధంగా పర్యవేక్షించుకోవాలి. తల్లి పందికి ఈనిన 2 నుంచి 3 రోజుల వరకు పరిశుభ్రమైన నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. 3వ రోజు నుండి మామూలుగా ఇస్తున్న 3 కిలోల దానాతో పాటు ఒక్కొక్క పిల్లకు 250 గ్రాముల చెప్పున అదనంగా దానాను తల్లి పందికి ఇవ్వడం ద్వారా పిల్లలకు అవసరమైన పాలను ఉత్పత్తి చేయడంలో ఇది దోహదపడుతుంది. ఈ దానాను పిల్లలతో ఉన్న ఈ పందికి మొత్తము రోజుకు 3 పర్యాయాలుగా ఇవ్వడం శ్రేయస్కరం. తల్లి పందికి ఈనిన 2 నుంచి 3 రోజుల వరకు శుభ్రమైన నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. 3వ రోజు నుండి మామూలుగా ఇస్తున్న 3 కిలోల దానాతో పాటు ఒక్కొక్క పిల్లకు 250 గ్రాములు చెప్పున అదనంగా దానాను తల్లి పందికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తం దానాను రోజుకు 3 పర్యాయాలుగా ఇవ్వడం శ్రేయస్కరం. పంది పిల్లల యాజమాన్యంలో మరణాల శాతం నియంత్రించడం ముఖ్యమైనది. జీర్ణకోశ వ్యాధులు, రక్తహీనత, తల్లి కింద పడి నరిగిపోవటం, విత్తులు కొట్టినప్పుడు సంభవించు ఒరివీజం వంటి కారణాల వలన మొదటి 4 రోజులలో పంది పిల్లల్లో మరణాలు సంభవిస్తాయి. ప్రసవ సమయంలో సరియైన పర్యవేక్షణ, శుభ్రత మరణాలను చాలా వరకు తగ్గిస్తాయి. నాసిరకంగా ఉన్న పంది పిల్లల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ వహించి సరైన మోతాదులో పాలు అందేలా చేయాలి. పంది పిల్లల్లో ఉన్న పదునైన పళ్లను పుట్టిన తర్వాత 4వ రోజున కత్తిరించడం వలన మందలో గాయాలను గణనీయంగా తగ్గించవచ్చును. పంది పిల్లలలో రక్తహీనతను నివారించడానికి తల్లి పంది చనులకు ఐరన్ సల్ఫేట్ పూత లేదా పిల్లలకు ఐరన్ ఇంజెక్షన్లను 4వ రోజున మరియు 14వ రోజున ఇవ్వాలి. మాంసము కొరకు పెంచదలిచిన మగపంది పిల్లలకు 3 నుండి 4 వారాల వయస్సున విత్తులను తీసివేయడం వలన శరీర బరువు పెరుగుదల మెరుగవుతుంది. పంది పిల్లలకి 3 వారాల వయసు నుండి ఘన పదార్థ దాన అలవాటు చేయాలి. దాన్నే మనం క్రీప్ ఫీడ్ అంటాం. సాధారణంగా పిల్లలను 42 రోజులకు తల్లి పంది నుండి వేరు చేసి నట్టల నివారణ మందును తాగించాలి. పందులలో సంక్రమించే పంది జ్వరం, స్వైన్ ఫీవర్ మరియు గాలికుంటు వ్యాధి FMD నివారణకు 2 నెలలు పైబడిన పంది పిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం బూస్టర్ డోసును తప్పకుండా ఇవ్వాలి. ఈ విధంగా తగు జాగ్రత్తలతో పందుల పెంపకం చేపట్టినట్లయితే రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, పునరుత్పత్తి అవసరాలకు అనుగుణంగా మరియు మాంసం కోసం పందులను విక్రయించుకుని అధిక లాభాలను ఆర్జించవచ్చును.
1: ఇలా 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ముగిసింది.
2: ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం గత నెల శాస్త్రీయ పద్ధతులలో సీమపందుల పెంపకం అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం నుండి కొన్ని భాగాలు విన్నారు.
3: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు 1 ఇంటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు 1 ఇంటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ 1 ఇంటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ 1 ఇంటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ 1 ఇంటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ.

0: బహుమలు 5,940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సినీ భక్తి గీతాలు. ముందుగా వినబోతున్న పాట రాగం చిత్రం నుంచి, పాడినవారు బాంబే జయశ్రీ, ముత్తుస్వామి దీక్షితర్ కీర్తన, అమిత్ హెరి సంగీతం.

107.5 103.2 మెగాహెడ్స్పై సినీ భక్తి గీతాల కార్యక్రమంలో తర్వాత పాట గోకులంలో సీత చిత్రం నుంచి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం కోటి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: నూట 7.5 103.2 MHz పై సినీ భక్తి గీతాల కార్యక్రమంలో చివరిగా పుష్పాటు చిత్రం నుంచి ఈ పాట

నల్ల నల్ల కట్టుక పెట్టి మమ్ముదయ సూడగ వచ్చే గంగోరను కాక.

0: ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ముందుగా ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు మనోజ్, సుజిత్, సురేషన్, రెణైనా రెడ్డి. సంగీతం సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.
1: శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యులవారి సింగిల్ నాద సంకీర్తన ఆదితారం పూర్ణ కుంభరాగం.
2: శబాష్.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట చిరుత చిత్రం నుంచి పాడినవారు దీపు రీటా. రామచోకయ్య శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

తర్వాత బాహుబలి చిత్రం నుంచి ఈ పాట పాడినవారు దీపు రమ్య బెహ్రా. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం అశ్వరావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకొకటి గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషుల పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు
1: అప్పట్లో.
2: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేది
2: అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
2: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేది అంటారు? మీకు తెలిసి?
2: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత

0: ప్రసారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటికలు సినిమాలు ఇవన్నీ కూడా వింటూ
0: ఎక్కువగా నాటికలు సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల అభ్యాసకుల కార్యకర్తల అనుభవాలు రికార్డు చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డు చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపూడి సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపుర కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగా

0: గాను సాహిత్యపరంగా ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి శుద్ధ వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీచందకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకు ఏర్పరితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారండోయ్ రారండోయ్ బాలల్లారా రారండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు. ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సది భారత్ అవసరం కీ భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భి హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భి హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హి మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా

పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్దంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్ పై భారతదేశానికిన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్ట్రపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన

0: చేయడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, వినబోతున్న పాట కలుసుకోవాలని చిత్రం నుంచి. పాడినవారు దేవిశ్రీప్రసాద్, కల్పన. కులశేఖర్ గీతానికి సంగీతం దేవిశ్రీప్రసాద్.

రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కొన్ని వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం, రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 6వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే గురించిన వివరాలు వినవచ్చు. 107.5, 103.2 మెగాహెడ్స్పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి పాట, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. తర్వాత క్రిమినల్ చిత్రం నుంచి పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రంలోని పాటలను పాడినవారు సుశీల, ఘంటసేల, ఎల్ఆర్ ఈశ్వరి. గీత రచన దాశరథి, కొసరాజు. సంగీతం వేద. వినండి అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు.

ఊగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు తాగలేదు ఊగలేదు అంతలో ఎంత నిష నన్నే మరిచావు ఓహోహో ఎవరు నీవారు తెలుసుకోలేవు.

మలపుల చిలక ఎందుకే అలక కనులలో కలహం మనసున విరహం మలపుల చిలక ఎందుకే అలక కనులలో కలహం మనసున విరహం మధువులు తొణికే పెదవుల దాన పెదవుల మధువులు నావనుకోన హా

మిస మిస వయసు మరి మరి రాదు దొరికిన సుఖము విడుచుట తగదు నిన్న లేదు రేపు రాదు నేడే నీది లేవే కుల్లు కుల్ల నడకల చెల్లియారావే ఎవరు నీ వారు తెలుసుకోలేవు తాగలేదు ఊగలేదు అంతలో ఎంత

0: సిగ్గు చెరలో నీ మనసు దాదుటెందుకు. జరిగిపోతే ఈ టైము నాదు ముందుకు.
1: తెలుసులే.

0: పార్టు ఉండి పక్కన పడుతూ
1: ఉంటే
0: స్వర్గమన్నదెందుకు
1: ఇంకా వట్టి రేసులే
0: లల్లల్ల.

Tchau.

0: గంటలు హృదయపు పోగలలో
1: ఎంతటి అందం మెరిసే ప్రాయములో.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు వింటున్నారు.

మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచక చెమచక చెమచక హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ హోయ్ చెమచక చెమచక చెమచక హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ హోయ్ ఫలే.

0: కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద పునుకు రాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నా.

0: గొర్రెపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు. బుర్రిపిట్ట తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నా.

ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన అవే కళ్ళు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.

0: హలో బోడే ఆకాశవాణి తిరుపతి. హలో, మీ వాయిస్ వస్తాను సార్?
1: హెడ్ ఫోన్ లో
0: వస్తుంది.
1: రైట్ రైట్ ఓకే. నీ వాయిస్ కూడా
0: ఓకేనా? ఓకే సార్,
1: ఇంకోలా చెక్ చేస్తాను.

Halo, Kasani Tripathi. Halo. Sar. Lu berapa? Halo. Halo.